0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం. నిలయంలో సమయం 6:40 అవుతోంది. హిందీలో వార్తా ప్రసారం వింటారు.
1: ये वार्ता कर रहे हैं। दोनों नेताओं के बीच मुक्त व्यापार समझौते सहित वाणिज्य और रक्षा क्षेत्रों में सहयोग बढ़ाने पर बातचीत जारी है। इसके बाद प्रधानमंत्री मोदी भारतीय समुदाय को संबोधित करेंगे और प्रमुख उद्योग तथा खेल जगत की हस्तियों से मुलाकात करेंगे। प्रधानमंत्री मोदी कल ऑस्ट्रेलिया और इंडोनेशिया की यात्रा पूरी करने के बाद

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

అర్చన, నేటి క్షేత్రదర్శనిలో భాగంగా శ్రీరాముడిని భగవంతుడిగా కాకుండా నిజమైన రాజ్యాంగబద్ధమైన పాలకుడిగా అంటే రాజుగా భావించి ప్రతిరోజు సాయంత్రం పూట హారతితో పాటు పోలీసు వందనం సమర్పించే రామరాజు మందిరం, ఇది ఓర్చాలో ఉంది. ఈ ఆలయం తాలూకు చరిత్ర, పురాణం, గాథ, అక్కడి సాంప్రదాయాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శినిలో.

శ్రీరామచంద్రమూర్తి అయోధ్యని పాలించాడని మనందరికీ తెలిసిన విషయమే. అయోధ్య కాకుండా మనదేశంలో శ్రీరాముడు రాజుగా ఉన్న ఏకైక ప్రదేశం మధ్యప్రదేశ్లోని ఓర్చా ప్రాంతం. ప్రపంచంలోనే శ్రీరాముడిని రాజుగా పూజించే ఒకే ఒక్క ప్రత్యేకమైన ఆలయం ఇది. రోజువారీ వేడుకలు, రాజరికపు సాంప్రదాయాలు, వచ్చే యాత్రికులు, ఆ ఆలయం వాతావరణం అంతా కూడా మొత్తం భక్తిభరితంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని ఓర్చాలో ఉన్న రామరాజ ఆలయం మన దేశంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ శ్రీరాముడిని కేవలం దైవంగా కాకుండా రాజుగా పూజిస్తారు. 16వ శతాబ్దంలో బుందేలా వంశానికి చెందిన మహారాణి గణేష్ కువారి అయోధ్య నుండి శ్రీరాముని విగ్రహాన్ని ఓర్చాకు తీసుకుని రావడంతో ఈ ఆలయం ఆవిర్భవించింది అని చెప్తారు. మరి ఈ ఆలయ విశేషాలు ఇంకా చెప్తూ ఉంటాను, వింటూ ఉండండి.

ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా ఒక టెంపుల్లా కాకుండా రాజభవనాన్ని పోలి ఉంటుంది. పవిత్రమైన ఈ ఆలయంలో రాజారాం ఎడమవైపున సీతాదేవి, కుడివైపున లక్ష్మణుడు కొలువై ఉంటారు. ఇంకా మహారాజు సుగ్రీవుడు, అలాగే నరసింహస్వామి కూడా కుడి పక్కన ఉంటారు. మరోపక్క దుర్గామాత, సీతాదేవి కింద హనుమంతుడు భక్తి భంగిమలో ఉంటాడు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, శౌర్యానికి రక్షణకి ప్రతీకగా ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు పట్టుకున్న శ్రీరాముడు ఎడమకాలుని కుడితొడపై ఉంచి పద్మాసనంలో సుందరంగా కనిపిస్తాడు మనకి. మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి.

ఓర్చాలోని రామరాజ ఆలయం స్థల పురాణం విషయంలోకి వస్తే, ఒకప్పుడు ఈ బుందేలా ప్రదేశాన్ని పాలించే రాజు పేరు మధుకర్ షా జూదేవ్. రాజుకి బన్కీ బిహారీ అంటే శ్రీకృష్ణుడి అంటే మహాభక్తి. మహారాణి గణేష్ కుర్వారికి శ్రీరాముడంటే భక్తి. ఇద్దరూ కూడా తమ తమ దైవాల్ని ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. రాజ్యంలో కూడా ఎక్కడా ఎవ్వరికీ ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటుంది. అయితే ఒకసారి రాజుగారు రాణిగారు ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుణ్ణి పూజించడానికి వెళ్ళి, ఆయనను పూజించిన తర్వాత రాణి అయోధ్యకు వెళదామని రాజుగారిని కోరుతుంది. అందుకు రాజు ఒప్పుకోడు, కానీ మహారాణి అయోధ్యకు వెళ్ళవలసిందే అని పట్టుపడుతుంది. అయోధ్యకు వెళ్ళవలసిందే అని రాణిగారి పట్టును చూసి రాజుగారు రాణికి శ్రీరాముని పట్ల ఉన్న భక్తి స్వచ్ఛమైనది, నిజమైనది అయితే ఆమె శ్రీరాముని అయోధ్య నుండి ఓర్చాకు తీసుకురమ్మని, అలా తీసుకుని వస్తేనే తిరిగి రాజ్యంలోకి అనుమతి ఉంటుందని చెప్తాడు.

ఓర్చాలోని రామరాజ ఆలయం విశేషాలు చెప్పుకుంటున్నాం కదా. కృష్ణ భక్తుడైన రాజుగారు రామభక్తురాలైన రాణిగారిని అయోధ్య నుంచి రాముణ్ణి తీసుకుని వస్తేనే రాజ్యంలోకి అనుమతి అని చెప్పిన తర్వాత రాణిగారు ఎంతో దుఃఖిస్తారు. కానీ దృఢ నిశ్చయంతో తన పరివారంతో కలిసి ఓర్చా నుండి అయోధ్యకి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానం కోసం సరియు నది ఒడ్డున కూర్చుని సుమారుగా ఒక నెల రోజుల పాటు శ్రీరాముడి కోసం తపస్సు చేస్తుంది. కానీ శ్రీరాముని దర్శనం మాత్రం కలగదు.

నిరంతరం రామనామాన్ని జపిస్తూ అయోధ్య వీధుల్లో తిరుగుతూ ఉంటుంది రాణిగారు. ఇలా ఎన్ని రోజులు గడిచినా శ్రీరాముని దర్శనం కాకపోవడంతో ఇంకా సరయు నదిలో దూకి తన జీవితాన్ని ముగించుకోవాలి అనుకుంటారు. ఆ క్షణంలో రాణి భక్తికి సంతోషించిన శ్రీరాముడు ఒక చిన్న బాలుడి రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమై తన ఒడిలో కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను, వింటూ ఉండండి.

రాణి భక్తికి మెచ్చి బాలరాముడుగా ప్రత్యక్షమైన శ్రీరామచంద్రుడు రావణి గారి ఒడిలో కూర్చుంటే రాణిగారు రాముడిని పూజ చేసి ఆరాధించి ఆయనని ఓర్చాకి రమ్మనుమని రాజుగారు విధించిన ఆంక్షని గురించి చెప్తుంది. అయితే రాముడు మరి ఓర్చాకి రావడానికి

ఒప్పుకుంటాడు, కానీ మూడు షరతులు మాత్రం విధిస్తాడు. అవి ఏంటి అంటే, తను పుషమి నక్షత్రంలో మాత్రమే ప్రయాణం సాగిస్తానని, అలాగే తను నడకదారిన మాత్రమే వస్తానని, మహారుషులతో కలిసి వచ్చిన తరువాత ఆ రాజు కిరీటాన్ని తనకి పెట్టాలని కోరతాడు. ఇంకా చివరిగా విధించిన షరతు ఏంటంటే, ఓర్చాలి తనని తీసుకుని వెళ్ళిన తర్వాత తనని మొట్టమొదట ఎక్కడైతే కూర్చోపెడతాడో అదే తన శాశ్వతమైన నివాసమని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అందుకు రాణిగారు ఒప్పుకుంటారు. ఈ మూడు షరతులు విధించిన తర్వాత ఒక పుషమి నక్షత్రం నాడు అయోధ్య నుండి ఓర్చాకు ప్రయాణం మొదలు పెడతారు రాణిగారి పరివారంతో శ్రీరామచంద్రుడు. అయోధ్య నుండి ఓర్చాకి రావడానికి దాదాపుగా 7 నెలల 28 రోజులు సమయం పట్టిందిట. ఆ టైంలో కూడా రాణి శ్రీరాముడిని నిరంతరం మోస్తూ రాముడిని పూజిస్తూనే ఉన్నారట. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను.

రాములు వారిని ఎత్తుకుని ఓర్చా నుండి అయోధ్య నుండి రాణి ఓర్చాకు ప్రయాణమైంది కదా. ఇక్కడ ఓర్చా నగరంలో రాజు రామునితో సహా రాణి తిరిగి వస్తున్నారన్న విషయం తెలుసుకుని శ్రీరామచంద్రమూర్తికి ఒక గొప్ప ఆలయాన్ని కట్టించడం మొదలుపెట్టాడు. ఆలయమైతే మొదలైంది, కానీ రాముడు ఆ ఊరు చేరుకునే టైంకి మందిరం నిర్మాణం పూర్తి కాలేదు. రాణిగారు తన రాజభవనంలోకి వెళ్ళి శ్రీరాముని వంట ఇంట్లో దింపుతారు. ఆలయం పూర్తయిన తర్వాత అక్కడ ప్రతిష్ఠించవచ్చును అని. కానీ రాముడు పెట్టిన షరతు ప్రకారం తనని మొట్టమొదట ఎక్కడైతే దింపుతారో, ఎక్కడైతే కూర్చోపెడతారో అదే తన శాశ్వత నివాసమని అక్కడే ఉండిపోతారు రాములవారు.

శ్రీరాముని షరతు ప్రకారం రాణి రాములు వారిని ఎక్కడైతే కూర్చోపెడుతుందో అదే ఆయనకి పూజించే పవిత్ర స్థలంగా మారిపోతుంది. శ్రీరాముడు ఒక విగ్రహంగా మారి రాణిగారి రాజభవనంలోనే ప్రతిష్ఠించబడతారు. నేటికి ఇవాళ్టికి కూడా రామరాజ దేవాలయం ఆ రాణిగారి రాజభవనమని నమ్ముతారు. తన షరతు ప్రకారం రాజుగారి కిరీటాన్ని తనకి సమర్పించవలసిందిగా రాణిని కోరుతారు శ్రీరామచంద్రమూర్తి. నిజమైన భక్తుడైన రాజు తన కిరీటాన్ని భగవంతుని పాదాల వద్ద ఉంచి అప్పటి నుంచి తనని ఒక సేవకుడిగా ప్రకటించుకుంటాడు ఆ రాజ్యానికి.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, రామరాజ ఆలయం ఒక ప్రత్యేకమైన వాస్తు శైలిని కలిగి ఉంటుంది. ఎందుకో మనకు తెలిసిందే కదా, ఎందుకంటే ఆలయంగా మారకముందు అది రాణిగారి భవనం. దాని రూపకల్పన బుందేల వాస్తు శిల్పకళని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇందులో మందపాటి గోడలు, విశాలమైన ప్రాంగణాలు, ఎత్తైన కప్పులు, ఇంకా సాంప్రదాయ ఆలయ గోపురాలకు బదులు కోటలాంటి నిర్మాణం ఉంటుంది. లోపలి భాగాల్లో రాజదర్బార్ని పోలి ఉంటాయి. శ్రీరాముణ్ణి రాజుగా పూజించి సాయంత్రం వేళ్ల హారతి టైంలో పోలీసు వందనంతో సాంప్రదాయాన్ని చాటి చెప్తూ ఈ ఆలయ రాజభవనం తాలూకు వైభవంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల అరుదైన సమ్మేళనంగా మనం ఈ ఆలయాన్ని చూడొచ్చు. అన్ని దేవాలయాల్లో లాగానే ఇక్కడ కూడా పండుగలు ప్రత్యేకంగా జరుగుతాయి. దీపావళి, శ్రీరామనవమి, నవమి నాడు జరిగే రామకళ్యాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందిట.

మధ్యప్రదేశ్లోని ఓర్చాలో ఉన్న రామరాజ మందిరం ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇది ఈనాటి అర్చన.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల్లో కిడ్నీ సమస్యలు చికిత్స గురించి ఉస్మానియా యూనివర్సిటీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 7:30 శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతాలు జనరంజని వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వార్తా ముఖ్యాంశాలు, అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్. 11:00 గుర్తుకొస్తున్నాయి. 12:00 చైతన్య స్ఫూర్తి. 1:20 శ్రోతలెంతో ఎదురు చూసే షో టైం. 2:15 శక్తిశీలి. ఇక సాయంత్రం ప్రసారంలో వార్తా ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్లు. 6:40 ప్రాయోజిత కార్యక్రమం. 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డైవోర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత గురించి ప్రముఖ న్యాయవాది భగవంత్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 పాటతో ప్రయాణం. 8:00 మస్తీ మజా. 8:30 ఏకచిత్ర గానం. 10:00 నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా, తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం

0: ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ, న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. ये मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్ న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ, 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ద నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ద నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ద నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ద నౌక సంబంధించిన కార్యక్రమం

0: క్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధనౌకలైన స్టెల్త్ యుద్ధనౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధనౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజాక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఎంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ తేడాలో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఆరోగ్య జీవనం, పిల్లల్లో కిడ్నీ సమస్యలు చికిత్స, ఈ అంశం గురించి ఉస్మానియా యూనివర్సిటీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, సహజంగా పిల్లలు పక్కదడు

0: తొట్టారు. అంటే ఇలా పక్క తడపటం కూడా ఒక రకమైన కిడ్నీ డిజీజ్ ఉంది అని చెప్పడానికి, తెలుసుకోవటానికి ఏమైనా సింప్టమా ఇది?
1: సో పక్క తడపడం, బెడ్ వెట్టింగ్, దీన్ని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారండి. నైట్ పడుకునేటప్పుడు వాళ్ళు వెట్ చేస్తుంటారు, మళ్ళీ మార్నింగ్ అంతా బాగానే ఉంటారు. సో దీని నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అనేది కామన్ అంటిల్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. 5 సంవత్సరాల్లోపు ఈ సింప్టమ్స్ ఉంటే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ 5 ఇయర్స్ తర్వాత కూడా బాబు పాప తడుపుతున్నారు అంటే డెఫినెట్గా మనము కిడ్నీ డిజీజ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాల్సిన సమయం అనమాట. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే సమ్టైమ్స్ ఇట్లా బెడ్ వెట్టింగ్ ఉన్నప్పుడు అది మనకి అండర్లయింగ్ కొన్నిసార్లు పోస్టీరియర్ విత్రల్ వాల్స్ అంటాము, లేకపోతే కిడ్నీలో అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. లోవర్ యూనరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ కానీ, న్యూరోజెనిక్ బ్లాడర్ కానీ, అంటే కొన్నిసార్లు మీరు ఈ స్పైన్ దగ్గర కొంచెం టఫ్ట్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, సో దానివల్ల హిడెన్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు. అది చాలా మంది రికగ్నైజ్ చేయరు, మైల్డ్ ఫామ్ అనమాట అది, దాన్ని స్పైనా బైఫిడా అకల్టా అంటాము. సో వాళ్ళకి ఏంటంటే అదర్వైజ్ చైల్డ్ బాగానే ఉంటుంది, కానీ వెనకాల స్పైన్ దగ్గర ఒక చిన్న చిక్కుముడి లాగా వెనక

0: కొంచెం టఫ్ టఫ్ హెయిర్ ఉంటుంది. సో దాని వల్ల హిడెన్ కిడ్నీ డిజీజ్ ఉండొచ్చు, అది చాలా మంది రికగ్నైజ్ చేయరు, మైల్డ్ ఫామ్ అనమాట అది, దాన్ని స్పైనా బైఫిడా అకల్టా అంటాము. సో వాళ్ళకి ఏంటంటే అదర్వైజ్ చైల్డ్ బాగానే ఉంటుంది, కానీ వెనకాల స్పైన్ దగ్గర ఒక చిన్న చిక్కుముడి లాగా వెనకాల హెయిర్ టఫ్ట్ ఉంటుంది అనమాట స్పైన్ మీద. సో ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఇలాంటి సింప్టమ్స్, స్పైన్ పైన ఏ హెయిర్ ఉండకూడదు, వెనుపూస మీద ఏమైనా హెయిర్ ఉంది బిడ్డలకి అంటే మాత్రం వెంటనే కిడ్నీ డాక్టర్ కి చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి వేరే సింప్టమ్స్ ఏముండవు, ఇలాంటి మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు వస్తాయి, చాలా మంది స్కూల్కి వెళ్తున్నాడు బిడ్డ సో అందుకు వచ్చింది అని అనుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే ఊరికే టాయిలెట్కి వెళ్తున్నాడు అని ఇగ్నోర్ చేస్తాడు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇగ్నోర్ చేయాల్సిన అంశం కాదు. సో పక్క తడుపుతున్నాడు అబౌవ్ 5 ఇయర్స్ అంటే డెఫినెట్లీ అండర్లైన్ కిడ్నీ డిజీజ్ రూల్ అవుట్ చేసుకోవాలి. కొంతమంది పిల్లలు 6-7 సంవత్సరాల వరకు తడుపుతారు, ఏమి ఉండకపోవచ్చు కూడా, కానీ మనము ఆ 1 or 2 cases మిస్ అవ్వకూడదు. కాబట్టి అబౌవ్ 5 ఇయర్స్ ఈ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పరీక్షలన్నీ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని కిడ్నీ డిజీజ్ ఏమి లేదు అని నిర్ధారణ చేసుకోవటం మంచిది.
1: డాక్టర్ ప్రియదర్శిని గారు, పిల్లల్లో బీపీ ఉంటుందా, ఈ బీపీ వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందా?
0: బీపీ అనేది మనం అనుకుంటాము పెద్దవాళ్ళలోనే వస్తుంది, చిన్నపిల్లలకి బీపీ ఏంటా అని, కానీ చిన్నపిల్లల్లో బీపీ ఉంది అంటే అది నార్మల్ కాదు. అండ్ మనకు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాల్యూస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. మనకందరికీ తెలుసు పెద్దవాళ్ళలో బ్లడ్ ప్రెషర్ less than 120/80 ఉండాలి. సో పిల్లవాళ్ళలో ఎంత ఉండాలి, ఎంతమందికి తెలుసు ఈ విషయం? చాలా మందికి తెలియదు, ఎంత నార్మల్ వాల్యూ అనేది తెలియదు మనకి. సో నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లల వయసులో మనకి బీపీ చార్ట్స్ అని ఉంటాయి. సో మనకి ఇంట్లో మనకు తెలియదు, ఆ బీపీ మానిటర్ చేసుకుంటే ఓకే బీపీ మానిటర్ తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ 10-year-old కిడ్కి మీరు బీపీ 120/80 ఉందనుకోండి, అది నార్మల్ కాదు. 10 సంవత్సరాల అబ్బాయికి 120 బీపీ ఎక్కువ. సో మనకు తెలియకపోతే అది నార్మల్ అనేసుకుంటాం మనం. సో వీళ్ళకి ఏంటంటే పీడియాట్రిక్ చార్ట్స్ అని ఉంటాయన్నమాట బ్లడ్ ప్రెషర్కి. ఆ బ్లడ్ ప్రెషర్ చార్ట్స్ బట్టి మనము 90-95th percentile ఆ లెవెల్లో బీపీ ఉంటే కనుక వాళ్ళని బీపీ ఉంది అని అంటాం అనమాట. సో ఈ చార్ట్స్ ఆబ్వియస్లీ పిల్లల డాక్టర్ దగ్గర ఆర్ నెఫ్రాలజిస్ట్ దగ్గర ఉంటాయి. సో మీకు కనుక బేబీకి ఆర్ మీ చైల్డ్కి బీపీ ఎక్కువ ఉంది అని మీకు అనిపించి, దీంతో పాటు అదర్ సింటమ్స్ ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి అంత బీపీ నార్మల్ కాదు కాబట్టి వాళ్ళకి అదర్ బీపీతో పాటు అదర్ సింటమ్స్ ఉంటాయి, లైక్ కాలవాపు, మొహం వాపు, ఊరికే వీక్నెస్ అయిపోవడం, తలనొప్పి చెప్పడం. సో ఇవన్నీ కామన్ సింటమ్స్ అనమాట. అప్పుడు మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, బీపీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. సో కొన్ని కారణాలు చెప్తానండి బీపీ చిల్డ్రన్లో రావడానికి కారణం. నార్మల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బీపీ రావచ్చు, బట్ నేను యాజ్ అ నెఫ్రాలజిస్ట్ కిడ్నీ రీజన్స్ చెప్తానండి. ఇందాక నేను చెప్పినట్టు రీఫ్లక్స్ నెఫ్రోపతి. సో రీఫ్లక్స్ నెఫ్రోపతిలో బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయండి, దట్ ఈస్ వన్ కాజ్. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి వాస్కులర్ కాజెస్ కొన్ని ఉంటాయి, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అని, అంటే కిడ్నీకి సప్లై చేసే ఆర్టరీస్ సన్నగా అయిపోవడం వల్ల కూడా బీపీ పెరగచ్చు. ఇంకా అదర్ కారణాలు వచ్చేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కొన్నిసార్లు పిల్లల్లో చాలా రేర్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా మనకి బీపీ ఎక్కువ ఉండడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదర్ కాజెస్ వచ్చేసి సిస్టిక్ డిజీజెస్ అంటామండి, సిస్ట్ ఉంటాయి కిడ్నీలో. సో దానివల్ల కూడా బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, ఇది పిల్లల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధ్యా లేదా అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
0: సో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు మోస్ట్లీ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వంశపారంపర్యలో కొన్ని జనరేషన్స్ ఈ డిజీజ్ మిస్ అవ్వచ్చు. సో మనము ఒక ఫ్యామిలీ బాబు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చాడు, మనం అంతా ఇవాల్యుయేట్ చేసి ఇది జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం అని చెప్తాం, కానీ వాళ్ళు అంటారు మేడం ఇది మా ఇంట్లో ఎవరికీ లేదు కిడ్నీ ప్రాబ్లమ్, మా నాన్నగారికి లేదు, వాళ్ళ మా తాతగారికి లేదు, అట్లా ఉండొచ్చు. సో కిడ్నీ డిజీజెస్ అనేవి జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అయినా కూడా ప్రతి జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది డిజీజ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ డిజీజ్ కనుక ఆల్టర్నేట్ జనరేషన్స్ లోనే రావాలి అని ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ అంటాము. సో ఆ ప్యాటర్న్స్ బట్టి ఏ డిజీజ్ అయితే ఉంటుందో కొన్నిసార్లు ఫ్యామిలీ ఎఫెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సిస్టిక్ డిజీజెస్ అని చెప్పాను, దాన్ని ADPKD అంటాం. సో అది ప్రతి జనరేషన్ లో 50% ఆఫ్ ద ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అవుతారు ఆ డిజీజ్ లో. ARPKD అంటాం, ఆటోజోమల్ రెసెసివ్. అందులో స్కిప్ జనరేషన్స్ ఉంటాయి, అంటే ఒక జనరేషన్ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ ఉండదు, ఆ పై వచ్చే జనరేషన్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో డిజీజ్ ప్యాటర్న్ బట్టి కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చేవి జన్యుపరంగా ఉండొచ్చు, జన్యుపరంగా వచ్చేవి మాత్రం వంశపారంపర్యంగానే ఉంటాయి మోస్ట్లీ, కాకపోతే కొన్నిసార్లు జనరేషన్ స్కిప్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్.
1: తల్లిదండ్రులు తమ పిల్లల కిడ్నీలని కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఇది కూడా అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దీనికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. సో చైల్డ్ అనే నిమోనిక్ మనం గుర్తుపెట్టుకుందాం, CHILD. C అంటే చెక్ ఇన్, చెక్ ఇన్ ఆఫ్ యువర్ చైల్డ్ అంటే మనము మన పిల్లల సింప్టమ్స్ పిల్లల్ని ఓవరాల్ డెవలప్మెంట్ గమనిస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఏమన్నా ఊరిన్లో మంట ఉన్నా లేకపోతే వాళ్ళు హైట్ పెరగలేకపోతున్నా లేకపోతే వాళ్ళు బోనీ పెయిన్స్ అన్నా లేకపోతే కాలవాపు మొహం వాపు ఇలా ఏమన్నా సింప్టమ్స్ వస్తున్నాయా, సో చెక్ ఇన్ యువర్ చైల్డ్. సో సీ ఫర్ చెక్ ఇన్ యువర్ చైల్డ్. సో ఇది

0: ఖచ్చితంగా మీరు పిల్లల్ని గమనిస్తూ ఉండండి. రెండోది హెచ్ ఈజ్ హైడ్రేషన్ అండి. సో పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ యాక్టివిటీని బట్టి వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలి. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ అంటే మనకి బాగా నీళ్ళు తాగాలని కాదు, వాళ్ళ వయసుకి తగ్గట్టు వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టు మీరు మీ పీడియాట్రిషియన్ అడిగితే వాళ్ళు చెప్తారు ఇన్ని వాటర్ తాగాలి ఇంత చెయ్యాలి అనేది. సో దాని ప్రకారం సో హెచ్ ఈజ్ హైడ్రేషన్. నెక్స్ట్ ఈజ్ ఐ ఇన్ఫెక్షన్ చెక్. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయనుకోండి, ఎప్పుడైనా కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే గనక వెంటనే అలర్ట్ అవ్వాలి. మీకు రీసెంట్గా ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏమైనా కిడ్నీ ఇష్యూస్ అవుతున్నాయా అనేది ఒక వాచ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి ఏమైనా బ్లడ్ రెడ్గా పడుతుందా, బ్లడ్ ఏమైనా పడుతుందా యూరిన్లో, లేకపోతే ఇంకేమైనా కాలవాపు మొహం వాపు ఎక్కువైతుందా, నురగ ఎక్కువైతుందా అనేది చూసుకోవాలి. సో అండ్ ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు సీ అ నెఫ్రాలజిస్ట్. సో ఇన్ఫెక్షన్ చెక్ అంటే ఆల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ఎల్. ఎల్ అంటే లైఫ్ స్టైల్ అండి. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ ఎల్ అంటే. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనము పిల్లల లైఫ్ స్టైల్ చూస్తూ ఉన్నాము, చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎక్కువైపోతా ఉంది, వాళ్ళు తినే ఆహారం అంతా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే విల్ కాంట్రిబ్యూట్ టు చైల్డ్హుడ్ ఒబేసిటీ. అండ్ ఒబేసిటీ మనకు తెలిసినట్టు కిడ్నీ డిజీజ్ కూడా కాజ్ చేయొచ్చు. సో లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి సాల్ట్ కొంచెం తక్కువ తినమని చెప్పాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్ తినకూడదు. రెడ్ మీట్ ఎంతవరకు తగ్గించేస్తే అంతవరకు తగ్గించేస్తే బెటర్. అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా బాగా ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అనేది మంచిగా ఇవ్వాలి. సో ప్రోటీన్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇస్తే చాలా మంచిది మన చిల్డ్రన్కి. ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మన పన్నీర్ కానీ, సోయా కానీ, డైరీ బేస్డ్ ప్రోడక్ట్స్ మనం ఇవ్వచ్చు. ఈ చికెన్ మటన్ కన్నా కూడా అవి మంచి ప్రోడక్ట్స్ అనమాట. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, మంచి ప్రోటీన్ డైట్ వాళ్ళకి ఇవ్వడము, అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు ఒక వయసు వరకు మనం ఇవ్వచ్చు. ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్ అని మనం మినిమైజ్ చేసేయాలి, లైక్ రెడ్యూస్ షుగర్, మైదా, ఇవన్నీ కొంచెం మనము తగ్గించేసుకుంటే బాగుంటుంది. సో లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ అది. నెక్స్ట్ డి వచ్చేసి ఏంటి అంటే డిజీజెస్ చెక్. సో ఎనీ డిజీజెస్ చైల్డ్కి ఏమన్నా లైక్ ఏమైనా సింటమ్స్ వస్తుంది, మనకి వరింగ్ అవుతుంది అంటే కనుక మీరు దాన్ని వెంటనే మీ పీడియాట్రిషియన్ దృష్టికి తీసుకెళ్లాలి. బికాస్ ఫస్ట్ ఫిజిషియన్ ఫర్ చైల్డ్ ఇస్ పీడియాట్రిషియన్. సో మీకు ఏమన్నా తేడా కనిపించినా మీరు మీ పీడియాట్రిషియన్ దృష్టికి తీసుకొని వెళ్ళండి. సో ఇది ఇన్ షార్ట్ మీ పిల్లల గురించి, కిడ్నీల గురించి ఎలా హౌ టు టేక్ కేర్.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

శ్రోతలు, ఇంతవరకు పిల్లల్లో కిడ్నీ సమస్యలు చికిత్స గురించి ఉస్మానియా యూనివర్సిటీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 7:28 దాటి 50 సెకండ్లు. శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన సినీ గీతల కార్యక్రమం జనరంజని.

జనరంజని కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ నిజాంపేట్ రోడ్ నుంచి లలిత, రమేష్, రమ్మ, చిన్నబాబు, శ్రద్ధ, వినూత్న ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట, చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన దాసరిది గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

వరంగల్ కాసిబు నుంచి లక్ష్మణ్ రావు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, నల్లబోతు జ్ఞానేశ్వర్, రూపా, రీతు, ఇంకా సుజాత వీరందరూ కోరుతున్నారండి. తేనె మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, కెవి మహదేవన్ సంగీతం.

శ్రోతలు జనరంజన వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కానిస్టేబుల్ కూతురు మూవీ కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నరేంద్ర రెడ్డి, కరుణశ్రీ, దామోదర్ రెడ్డి, భారతమ్మ. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి చెనిగరపు వెంకటేష్, లతా, వర్షిణి, వంశీ, చైతన్య, ఇంకా మా కోసం ఒక మంచి సాంగ్ అంటున్న శ్రోతలు, జిబ్లిక్పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన వీరందరూ కోరుతున్న పాట మంచి మనసులు చిత్రం కోసం ఘంటసల పిసుసెల ఆలపించిన దాసరథి గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్ మను.

యామిని భవ్యశ్రీ సుధరమయ చైత్రశ్రీ. ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి డోర్నాల సుదర్శన్, అవేష్, విధుబాబు, రాగ్, వికాస్, విభూ వీరందరూ కోరుతున్న పాట దసరా బుల్లోడు మూవీ కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం కెవి మహదేవన్ సంగీతం.

రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతం మా కోసం వినిపించండి అంటున్నారు కర్నూలు జిల్లా నుంచి జయరాం రాధ, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, వీరేషు, వినోద్ కుమార్, రోహన్, వేదాంశ్, ఇంకా గీతానగర్ హైదరాబాద్ నుంచి చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుతి, మహాద్యుతి, సాయి మాన్విత, సుహృత, మహాద్యుతి.

శ్రోతలు ఇంతవరకు జనరంజని వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరి ఇష్టమైన జనరంజని.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ధన్యవాదాలు సార్. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం సార్.
0: శుభోదయం అండి. చెప్పండి, జనరంజని కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: జూలై 11 మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పుట్టినరోజు అండి. వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక పాట అడుగుతాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. చూడాలని ఉంది ఈ చిత్రంలో హరిహరన్ పాడిన పాట, గీత రచన మేటూరి, సంగీతం మణిశర్మ. యమహానగరి కలకత్తాపురి, యమహానగరి కలకత్తాపురి.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కీసరా ఔటర్ రింగ్ రోడ్, బబ్బూరి సదానంద్ గౌడ్ సార్.
0: సదానంద్ గౌడ్ గారు ఎలా ఉన్నారు?
1: మీరెలా ఉన్నారు సార్? ముందుగా
0: మేము చాలా బాగున్నాం అండి, మీరెలా ఉన్నారు?
1: మేము కూడా చాలా బాగున్నాం సార్.
0: సో చెప్పండి సదానంద్ గౌడ్ గారు, జనరంజన్ ఏ పాట వింటారు?
1: అని శర్మ గారిది మన ఒక్కడు చిత్రంలో నువ్వేమ్మా చేసావో గాని ఆ పాట మా కోసం వినిపించండి. కీసరా ఔటర్ రింగ్ రోడ్, బబ్బూరి సదానంద్ గౌడ్ మాట్లాడుతున్నాను సార్.
0: సదానంద్ గౌడ్ గారు, మీరు కోరుకున్న పాటను తప్పకుండా ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను.
0: ఈరోజు జనరంజన్ కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: నాకు బాగా నచ్చే, అందరికి అందరు నచ్చిన పాట, శ్రేయ ఘోషల్ పాడిన పాట, సిరివెన్నెల గారి గీతం పిల్లగాలి అల్లది తగిలి. మ్యూజిక్ చాలా బాగుంటుంది.
0: తప్పకుండా రాజశేఖర్ గారు, మీరు కోరుకున్న పాటను ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్. పుట్టపాక గ్రామం నుండి భవానీ వెంకట్ సార్.
0: భవానీ వెంకట్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్.
0: భవానీ వెంకట్ గారు, సార్ చెప్పండి, ఈరోజు జనరంజని కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: తాగూర్ చిత్రం నుండి కొడితే కొట్టాలిరా సిక్స్ అనే సాంగ్ ఉంటుంది సార్.
0: తప్పకుండా ప్లే చేస్తామండి మీరు కోరుకున్న పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడు మనసుకు హత్తుకొనే ఉంటుంది. ఇది మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలు ఇంతవరకు ఫోన్ ద్వారా కూడిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని విన్నారు. మరిన్ని పాటలు వినండి. కార్యక్రమంలో ఇప్పుడు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్సి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ కోరుతున్న పాట ప్రేమయుద్ధ మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట. పాట వినే ముందు
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హప్సి కూడా శ్రోతలు అఖిల, ప్రమోద్, సంగరాజు, పద్మ ఇంకా వీరందరూ కోరుతున్న పాట కర్తాల నుంచి కానుగల గోపాల్, వీరందరూ కోరుతున్న పాట పెదరాయుడు మూవీ కోసం మీ జేకి ఏసుదాస్ చిత్ర ఆలపించిన పాట.

మీసమ్మ మూవీ నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. పెద్దంబరపేట నుంచి గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యా రాణి, శంకరమ్మ, ఇంకా బోధాన్ పుచ్చంపల్లి నుంచి ఎల్లగందుల మార్కండేలు, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, వీరందరి కోసం ఈ సాంగ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బొబ్బిరి సదానంద్ గౌడ్, సత్యమా, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరందరూ కొడుతున్న పాట ఆనంద భైరవి మూవీ నుంచి.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు, ముంబై వివిధ భారతి నుంచి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. తయారీ రంగ పరిశ్రమలో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తనను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్ల నోటల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11:00.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 30 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. మరి కార్యక్రమంలో ముందుగా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట శ్రీమంతుడు. ఈ మూవీ కోసం యాజిన్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో

చౌటుప్పల్నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా రుద్ర, గణేష్ వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కోసం రఘు దీక్షిత్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మన్మధుడు మూవీ కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయనా సుచిత్ర. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: సారచంలో ఈ పాటను మాకోసం వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డికి చౌరస్తా నుంచి భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, ఇంకా వాళ్ళ అమ్మగారు నాగమణి గారు.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అర్జున్ రెడ్డి మూవీ కోసం సమీర భరద్వాజ్ ఆలపించిన పాటను మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఇంకా అబేదా అయేషా మరి వీరి కోసం ఈ సాంగ్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హత్నూర మండలం సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, భిక్షపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం కేకే ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, మిక్కీ జమయ్య సంగీతం.

కంచె మూవీ కోసం అభయ్ జోధ్పూర్కర్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన పాటను మాకోసం వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి. దమ్మూష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మూష్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, రుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఉప్పెన మూవీ కోసం జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాస్ని వైష్ణవి నితిన్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఆడవారి మాటలకే అర్థాలు వీరులే మూవీ కోసం ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో టైం 10:55 కావస్తుంది. గుర్తుకొస్తున్నాయంటూ మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్

లాస్ట్ సాంగ్ వినేద్దాం. కేరింత మూవీ కోసం కార్తీక్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. ఈ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్

0: చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:00 కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియకుల దేశానికి చెందిన కరోలిన ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో తన మధురమైన స్వరాలతో వైవిధ్యమైన నేపథ్య సంగీతంతో తెలుగు సినీ సంగీతానికి కొత్తదనం తెచ్చారు. ప్రారంభంలో సంగీత దర్శకుల వద్ద కీబోర్డు వాద్యకారకుడిగా పనిచేసి అనంతరం సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెలోడి బ్రహ్మ మణిశర్మ గారు. మరి వారి సినీ ప్రస్థాన విశేషాలు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటూ ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మణి శర్మ గారి అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. జూలై 11, 1964 మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంగీతం పట్ల మక్కువ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హార్మోనియం పెట్టను తెలియకపోయినా వాయించేవారంట. వీరి తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలనే ప్యాషన్తో వాళ్ళ వైఫ్తో సహా మద్రాస్కి వచ్చేశారు వారి ఫాదర్. సో మణి శర్మ గారి బాల్యం అంతా మద్రాసులోనే జరిగింది. ఇక మణి శర్మ గారి ఇంట్రెస్ట్ని గమనించినటువంటి వారి ఫాదర్ వయోలిన్తో పాటు మాండోలిన్, గిటార్ కూడా నేర్పించారు. అయితే ఎక్కడికైనా రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు గిటార్ ప్లే చేసేవారికన్నా కీబోర్డ్ ప్లే చేసేవారికి పేమెంట్ ఎక్కువ ఇచ్చేవారంట. సో అలా వారి తండ్రి గారి సలహా మేరకు కీబోర్డ్ నేర్చుకున్నారు. మరి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు, అన్ని విషయాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే స్పెషల్ మణి శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. వెస్ట్రన్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారంటే పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలామందికి గురువైనటువంటి జాకబ్ జాన్ గారి దగ్గర మణి శర్మ గారు పాశ్చాత్య సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. 1982లో 18 ఇయర్స్ ఏజ్లోనే చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలో అడుగుపెట్టారు. మరి సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటి దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో సౌత్ ఇండియా మూవీస్ అన్నీ, ఈ రికార్డింగ్స్ అన్నీ మద్రాసులోనే జరిగేవి. సో అలా అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైనటువంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది మణి శర్మ గారికి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి మన్ శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. కీరవాణి గారి దగ్గర మన్ శర్మ గారు వర్క్ చేస్తున్నప్పుడు క్షణక్షణ మూవీకి డైరెక్టర్ ఆర్జీవి గారు రీరికార్డింగ్ చేసే టైంలో వారిని చూశారంట. అలా రాత్, తెలుగులో రాత్రి మూవీ, హర్రర్ మూవీ, ఇది రీరికార్డింగ్ చేయమని అవకాశం ఇచ్చారు ఆర్జీవి గారు. అలా మన్ శర్మ గారి సినీ కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ అంత మూవీలో ఒక పాట చేయమని ఆర్జీవి గారు అడిగారంట. అంత మూవీలోని చిలక్కి ఉందనుకో ఈ చిలకి రా చిలకో అనే ఈ పాట ఆయన స్వరపరిచినటువంటి మొట్టమొదటి పాట. ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: mucheza kwenu, mukicheza hapa, mutacheza kwenu, watu wako hapa, watu watacheza.
1: గుర్తుకొస్తున్న వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఏబిసిఆర్ దర్శకత్వం వహించినటువంటి సూపర్ హీరోస్ మూవీస్తో సంగీత దర్శకుడిగా పరిచయమై 200కు పైగా మూవీస్కి సంగీతం వహించారు మనశర్మ గారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి కంపోజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడిగా తొలి అవకాశం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయినప్పటికీ విడుదలైంది మాత్రం సూపర్ హీరోస్ మూవీ. జేఎన్సి పరంజీ డైరెక్షన్లో వచ్చినటువంటి బావగారు బాగున్నారా పాటలు సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 11 గంటలు దాటి 36 నిమిషాలు అవుతుంది. మంచిర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. మంచిర్మ గారు తన సినీ ప్రస్థానం 30 ఇయర్స్లో చూడాలని ఉంది. గణేష్, ఇద్దరు మిత్రులు సమరసింహారెడ్డి, రావోయ్ చందమామ, షీను, అన్నయ్య, రాజకుమారుడు కుషి, మురారి, సుబ్బు, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, ఠాగూర్, ఒక్కడు, గుడుంబ శంకర్, యజ్ఞం, పోకిరి, స్టాలిన్, బిల్లా, కలేజా, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలకు గుర్తుండిపోయే సూపర్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఒకవైపు అగ్ర హీరోలకు సినిమాలకు సంగీత దర్శకం వహిస్తూనే యువ హీరోస్కి కూడా కంపోజ్ చేసేవారు. అవన్నీ మ్యూజికల్ హిట్ అవడంతో మణిశర్మ గారు వెనుతిరిగి చూసుకోలేదు.

0: ఫిల్.
1: మనిషర్మ గారి సంగీతంలో ఇటు ఫాస్ట్ బీట్ సాంగ్తో మాస్ ఆడియన్స్ నుర్రు తెలుగిస్తూనే ప్రతి మూవీలో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉండేది. ఆ మెలోడీ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్సే. ఇక సమరసింహారెడ్డి సినిమాలో ముందుగా అందాల ఆడబొమ్మ సాంగ్ని వద్దన్నారంట డైరెక్టర్ బి గోపాల్ గారు. అయితే ఈ సాంగ్ బాగుంటుంది అని పక్కానే చేసి చెప్పారంట మణిశర్మ గారు. మరి అప్పట్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ అయ్యింది. అదే సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా. మన్ శర్మ గారి సాంగ్స్ అంటేనే అలా ఉంటాయి. మరి చిరంజీవి గారి మూవీస్కి ఇంట్రడక్షన్ సాంగ్ మ్యాక్సిమం బాలుగారే పాడేవారు. కానీ చూడాలని ఉంది మూవీలో చాలా క్లాస్ సాంగ్ యమహా నగరి సాంగ్ని ఇంట్రడక్షన్ సాంగ్లో పెట్టడం, అలాగే నలుగురు నాన్ తెలుగు సింగర్స్తో పాడించడం జరిగింది చూడాలని ఉంది మూవీలో. గుణశేఖర్ గారి వినూత్న ప్రయోగం, అలాగే మణి శర్మ గారి సంగీతం ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మెలోడీలో చాలా మంచి పాటలు కూడా ఉంటాయి. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ బిరుదిచ్చింది ఎవరో కాదు, మనసిచ్చు చూడు చిత్రం షూటింగ్ టైంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారు ఇచ్చినటువంటి బిరుదు మెలోడీ బ్రహ్మ. మరి ఇప్పుడైతే మీకోసం చూడాలని ఉంది చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

200కు పైగా చిత్రాలకు సంగీతం అందించినటువంటి మణిశర్మ గారు అటు మెలోడీ సాంగ్స్ అయినా మాస్ బీట్స్ అయినా ఇక నేపథ్య సంగీతంలో తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ కూడా ఎన్నో పాటలు నేటికి సంగీత ప్రియుల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణ భారత భాష చిత్రాలు కూడా సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంతోమంది కొత్త సింగర్స్ని పరిచయం చేశారు. ఇప్పుడైతే ఎందరికో ఇష్టమైనటువంటి రావోయ్ చందమామ మూవీ నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి కంపోజ్ చేసినటువంటి సూపర్ మెలోడీ వచ్చేస్తుంది. బాలు చిత్ర పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మన్శర్మ గారి దగ్గర ఎస్ఎస్ తమన్, దేవిశ్రీ ప్రసాద్, ఇంకా సింగర్ కార్తీక్ మన్శర్మ గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఇక అవార్డుల విషయానికి వస్తే 1995లో విడుదలైనటువంటి చూడాలని ఉంది, 2003లో విడుదలైనటువంటి ఒక్కడు మూవీకి నంది పురస్కారం వచ్చింది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్కి విషయానికి వస్తే చూడాలని ఉంది, చిరునవ్వుతో ఒక్కడు మూవీకి అందుకోవడం జరిగింది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి మన్శర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏ వెరీ హ్యాపీ బర్త్డే మన్శర్మ గారు. ఇదండి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, మరి వారి విజయగాథలు కూడా విలువైన సందేశాలు మనకు అందిస్తూ ఉంటాయి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. మరి ఈనాటి చైతన్య స్ఫూర్తిలో ఒక సాధారణ గృహిణి ఆమె చేసినటువంటి కృషికి జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకుంది. ఇంతకీ ఎవరు ఆమె, ఆమె చేసినటువంటి కృషి ఏమిటి, ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పవర్ మూవీ నుంచి సూరజ్ సంతోష్ మాళవిక పాడిన పాట విన్నారు. సంగీతం మిసెస్ తమన్. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆవిడ సాధారణ గృహిణి, కుటుంబ పోషణకు తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు. అలా తేనెటీగల పెంపకం మొదలుపెట్టారు. ఇలా ఆ వ్యాపారం స్టార్ట్ చేయగానే ఆమె భర్తని కూతుర్ని కోల్పోయారు. ఆ బాధతో తన ప్రయాణాన్ని ఆపలేదు. ఇంతకీ ఎవరామె అంటే మదురైకి చెందినటువంటి జోసెఫిన్ సెల్వరాజ్. ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాపారం ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆవిడ విజయగాథని తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జోసెఫిన్ సెల్వరాజు గారిది మధురై జిల్లా కడచ్చన నందలై. జోసెఫ్ గారికి 4 అక్కచెల్లెలు, మరి ఈవిడ పెద్దామె. త్వరగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత బీఏ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టైంలో వారి సంపాదన కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. మరి టీచర్ జాబ్ కోసం ట్రై చేశారు, కానీ ఇంగ్లీష్పై పట్టలేకపోవడంతో జాబ్ రాలేదు. మరి అప్పుడే ఒక సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యారు. అలా 2006 ప్రభుత్వం నిర్వహించినటువంటి పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకోవడం జరిగింది జోసెఫిన్ గారు. మరి ఆ తర్వాత ఏమైందో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: జల్సా చిత్రం నుంచి టిప్పు గోపిక పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026.

పోకిరి చిత్రం నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మణిశర్మ. జోసెఫిన్ సెల్వరాజ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో 10,000 పెట్టుబడి పెట్టి 10 తేనెటీగల పెట్టెలతో తన సొంతూరులో వ్యాపారాన్ని ప్రారంభించారు. శని ఆదివారాల్లో తేనె సేకరించేవారు జోసెఫిన్ గారు. స్టార్టింగ్లో ఆదాయం తక్కువగా వచ్చినా వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత 2010లో బ్యాంకులో లోన్తో పాటు నగలమ్మేసి 10 లక్షలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపారం సాఫీగా సాగుతున్నటువంటి టైంలోనే జోసెఫిన్ గారి భర్త సెల్వరాజు గారు అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తన 13 ఏళ్ల కుమార్తె ప్రభ కూడా క్యాన్సర్తో మరణించడం జరిగింది. ఇద్దరు మరణించేసరికి తన ప్రపంచమంతా అంధకారమైపోయింది. కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైపోయింది. తేనెటీగల పెట్టెలపై పర్యవేక్షణ లేకపోయేసరికి అవి అంతా వృధా అయి వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. మరి జోసెఫిన్ గారి అబ్బాయి విజయ్ కోసం ఏదైనా సాధించాలని మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. 1,000 తేనెటీగల పెట్టెలను తయారు చేయించారు. మధురై, తేని, శివగంగై, బిండుగల్, తిరుచి తదితర జిల్లాలోని పొద్దుతిరుగుడు పూల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల బాక్సుల నుంచి తేనె సేకరించడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం తేనె తీసినటువంటి ఘనత జోసెఫిన్ గారిదే. ఇలా నోవెల్లా, సన్ఫ్లవర్, వేప, మునుగపూలు, పర్వత తేనె, కొంబో తేనెలను సేకరిస్తున్నారు. ఇలా తేనె సేకరించడమే కాకుండా తేనెకి తులసి, వెల్లుల్లి, అల్లం, మామిడి వంటి ఫ్లేవర్లను కూడా జోడించి 22 రకాల విలువల ఆధారిత ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. ఈ సేకరించినటువంటి తేనెలను రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలకి కూడా సరఫరా చేస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జోసెఫిన్ గారు తన వ్యాపారానికి విబీస్ నేచురల్ బీ ఫామ్ అని పేరు పెట్టి 50 మందికి ఉపాధి కల్పించారు. ఇక మదురైలోనే కాకుండా కేరళలోనూ తేనె కలెక్ట్ చేస్తున్నారు. లాక్డౌన్లో దాదాపు 13 కోట్ల వరకు నష్టం వచ్చినా తిరిగి పుంజుకున్నారు. ఎస్, చాలామంది నష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతోమందికి ఇన్స్పైర్. తేనెటీగలను పెంచాలనుకునే వారి కోసం స్టాండ్స్, స్మోకర్లు, తేనె తీయడానికి ఉపయోగించేటువంటి యంత్రాలు, పెట్టెలను తయారు చేసి అమ్ముతున్నారు కూడా. ఇలా ఏడాదికి 30 కోట్ల టర్నోవర్ లభిస్తుంది. ఇలా వ్యాపారం మాత్రమే కాదు, తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న వారందరికీ శిక్షణ కూడా ఇస్తున్నారు జోసెఫిన్ గారు. అలా ఇప్పటి వరకు 3000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం జస్ట్ 2000 ఆదాయం వస్తే చాలని అనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ నేడు అది ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని కూడా అనుకోలేదు జోసెఫిన్ గారు. మరి సెల్వరాజ్ గారు 5 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు తేనెటీగల పెంపకంలో. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల తరఫున 36 రాష్ట్ర అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళ తేనెటీగల పెంపకందారు అవార్డు కూడా వచ్చింది జోసెఫిన్ గారికి. మరి వీరి జీవితం ఎంతోమందికి ఇన్స్పైర్. జీవితం ఎన్నో ఒడిదుడుకులను వస్తాయి, కానీ వాటి నుండి తప్పించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధించవచ్చని నిరూపించారు. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం

0: న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరు పక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: హమ్నే భారత్ న్యూజిలాండ్ సంబంధం కో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే స్తర్ పర్ లే జానే కా ఐతిహాసిక్ నిర్ణయ లియా హై. ఇస్కే అంతర్గత హమ్ హర్ క్షేత్ర మే స్పష్ట లక్ష్యం ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢేంగే. ఇస్ వర్ష్ హమ్నే రికార్డ్ సమయ మే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కియా. ఇస్ ఉపలబ్ధి సే దోనో దేశో కే ఉద్యోగో, కిసానో ఔర్ యువాఓ కే లియే నయే ద్వార్ ఖులేంగే.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్నిస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ధనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
3: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మల్టీ ఫంక్షన్ రాడార్

0: के साथ लॉन्ग रेंज सर्फेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है जो आकाश से आने वाले किसी भी खतरे को दूर से ही पहचान कर नष्ट कर सकते हैं और इसमें इंडिजिनस रॉकेट लॉन्चर है, टॉरपीडो लॉन्चर्स है, एक इंटीग्रेटेड एंटी सबमरीन डिफेंस सिस्टम है, इलेक्ट्रॉनिक वारफेयर सूट है और क्लोज इन वेपन सिस्टम भी है।
1: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకునే ఈరోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నైట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కెరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌదన్ పాడిన పాట, గీతరచన బాలాజీ, సంగీతం AR రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఓజీ చిత్రం నుంచి శృతి రంజని పాడిన పాట, గీతరచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం తమన్.

ఇప్పుడు విందాం బ్యాండ్ మేళం చిత్రం నుంచి రామ్ రాథోడ్, అదితి భవరాజ్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం విజయ్ బుల్గనిన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం మిరాయ్ చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం గౌరహరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు.

ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల హైదరాబాద్ నగరం బుల్లెట్ ట్రైన్లకు మెగా హబ్గా మారబోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 బుల్లెట్ ట్రైన్లు కారిడార్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ నిపుణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ఐటీ రంగం నుంచి ఏఐ దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా మార్చేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో డిజైన్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 15 లక్షల కోట్ల మార్కును దాటిందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే నిధుల విషయంలో తెలంగాణకు సరైన న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం బడ్జెట్లో 5,454 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ TGMSIDC అధికారులను ఆదేశించారు. పరికరాల కొనుగోళ్లకు ఇండెన్ ఇవ్వడం నుంచి వాటిని ఆసుపత్రుల్లో అమర్చేంత వరకు ప్రతి దశను ఆన్లైన్లో పర్యవేక్షించాలని, వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య పరికరాల నిర్వహణ కోసం రాష్ట వ్యాప్తంగా 8 మంది బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పేల్, డీఎంఈ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైసీఏ, జీసీసీఎస్, ఐటీ అధినేతలతో ఈరోజు జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు, స్టార్టప్ల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రైల్వే భద్రతా వ్యవస్థ కవచ్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయాన్ని 750 కోట్ల రూపాయలతోనూ, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలను కూడా పారిశ్రామికంగా బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి ఐటీ అధినేతలను కోరారు. తయారీ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యం కల మానవ వనరులతో ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తమను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ జర్మనీ భాగస్వామ్యం పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ది రంగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపిణీ చేయాలని పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడలో చోటు చేసుకున్న 6 హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రీట్ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. సాధారణ పౌరుల నుంచి ఉన్నత స్థాయి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రాష్టంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, వాటిని నింపి బీఎల్ఓలకు ఇవ్వకపోతే ఓటర్ ముసాయిదా జాబితాలో పేరు ఉండదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతం

0: తల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వివిధ మండలాల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. కాగా హన్మకొండ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి కోరారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు బీఎల్ఓలకు సహకరిస్తూ ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద ఇప్పటివరకు 48% డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఎల్లుండిలోగా ఇది 50% చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈరోజు అధికారులను ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ విధించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు, రాస్తా రోకలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్లాస్టిక్ రహిత సంచులు పర్యావరణ పరిరక్షణ క్యాంపుల పంపిణీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా పూర్తి సహకారాన్ని అందిస్తూ జైవ క్షేత్రం అంతా కూడా ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ఉండాలి. ప్లాస్టిక్ ఎవరు కూడా వాడద్దు, దానివల్ల పర్యావరణం చాలా ప్రమాదం ఉంది. వ్యాపారస్తులందరూ కూడా క్లాత్ బ్యాగ్స్ వాడాలని చెప్పేసి జరుగుతుంది.
0: సంగారెడ్డి జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంల 1931 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రంలోగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాష్టం నుంచి కర్ణాటక సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ద్రోణి సాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండతీవ్రత ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలిపోయిన 25 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు MPDCL జిల్లా ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగలపల్లి తదితర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వాలు 16వ ఆర్థిక సంఘం నిధులు అందుకున్న 10 రోజుల్లోగా వాటిని స్థానిక సంస్థలకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియలో జాప్యమైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుందని అన్ని రాష్ట ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో షో టైం ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. మరి మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి పంపండి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు అని అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. శివమణి హన్మకొండ నుంచి, పాలెంపోలే ఆలగడ్డ నుంచి, నీలిమ హైదరాబాద్ నుంచి, పీపీ రావ్ ఖైరతాబాద్ నుంచి, శ్రీకాంత్ న్యాబనంద్ నుంచి, ఇంకా గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి, బాలకృష్ణ నరసంపేట నుంచి, శ్రీరామ్ నరేందర్ వెంకట్ నర్సయ్య న్యాబనంద్ నుంచి, సంగవి శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజనపేట నుంచి, కట్ల సతీష్ సుమలత బూదన్ పోచంపల్లి నుంచి, సారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, చంద్రశేఖర్ శర్మ నిజామాబాద్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, గణేష్ రాజ్ కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. సరైన సమాధానం మరి రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ ప్రసూన్ జోషి గారు ప్రసార భారతి చైర్మన్గా నియమితులయ్యారు. మరి రెండో ప్రశ్న, ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రంలో సిమ్రాన్ గారు ఒక స్పెషల్ సాంగ్లో కనిపిస్తారు, మరి ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రభాస్ నటించిన ఒక చిత్రంలో సిమ్రాన్ గారు ఒక స్పెషల్ సాంగ్లో కనిపిస్తారు, ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు విత్ మీ సాయి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రంలో సిమ్రన్ గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు, ఆ మూవీకి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, మానస తిలక్ నగర్ నుంచి, బ్రూస్లీ సూరారం నుంచి, ఎలగండ్ల మార్కండేయ బూదన్ పోచంపల్లి నుంచి, శ్రీకాంత్ గౌతమి రామగిరి నుంచి, ఇంకా డి సూరిబాబు కళ్యాణి శ్రీకాకుళం నుంచి, పాషా పెద్ద పెద్ద పూటం నుంచి, ఇంకా పద్మావతి చంచల్గూడ నుంచి, కేవీరావు ఖైరతాబాద్ నుంచి, సతీష్ శాంతి సుచిత్ర నుంచి, లావణ్య శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి, సంధ్య కడప నుంచి, శ్రీరామ్ నరేందర్ నాగనంద నుంచి, వరంగల్ ఎల్బీ నగర్ నుంచి, ఉర్మిల పి రమక్క శ్రీనివాస్ కాజీపేట, కె గంగారెడ్డి ఆదిలాబాద్, త్రోణం రాజు సూర్యశ్రీ కౌకూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో దమ్మోజ్ వెంకటాచారి నల్గొండ నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సరైన సమాధానం. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాఘవేంద్ర మూవీ. ఆ మూవీకి సంగీతం వహించారు మణి శర్మ గారు. ఇప్పుడు అదే సాంగ్ మరి మీకోసం వచ్చేస్తుంది. అంతకంటే ముందు మరో ప్రశ్న, ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? రీసెంట్గా ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఫ్రాన్స్లోనే ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయికి నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలామంది సరైన సమాధానం పంపించారు. శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్ నుంచి, శక్తి శశాంతి రిషిత సుచిత్ర కాలనీ నుంచి, భోగ మార్కండే అనిత బూదన్ పోచంపల్లి నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, అప్పలరాజు పేడన, సిహెచ్ రమాదేవి గీతానగర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, దమ్మోజు వెంకటాచారి చిత్రాల నుంచి బలరాం, సరోజ కాజుపేట నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, పాలెంపోలే ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మోహన్ శోభారాణి దయానంద్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజు కోనాపూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ లుమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకోవడం జరిగింది. రాజమౌళి గారు బాహుబలి లాంటి ఎన్నో మూవీస్ని చూసి తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు కదా. మరి మరో ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైనటువంటి వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 1:44. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? మరి రైట్ ఆన్సర్స్ పంపించారు పానుగంట రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సతీష్ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరంద నుంచి, భోగ మార్కండేయ భూధన్ పోచంపల్లి నుంచి, భాను మియాపూర్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, కట్ల సతీష్ రాంపురం నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, పంతటి శ్రీనివాస్ మోరిపొలం నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, ఇంకా అప్పలరాజు పెడన. రైట్ ఆన్సర్ పంపించారు చాలామంది. కుంట గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, కిష్టాపురం నుంచి పాష రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో హర్షిని ఆదిలాబాద్ నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి రైట్ ఆన్సర్, రాజు కోనాపూర్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి రైట్ ఆన్సర్, పాలెంపోలే ఆలగడ్డ నుంచి, జానకి కృష్ణ కిరణ్ నాగారం నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి రైట్ ఆన్సర్, ఇంకా కాజుపేట నుంచి ప్రణీత్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈ ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మరో ప్రశ్న, మిక్కీ జేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? మిక్కీ జేమేయర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? ఆన్సర్ తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఒక మల్టీ స్టారర్ మూవీకి మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఏ మూవీ అది అని అడిగాను, చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఇంకా భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో సంధ్య, లీల ఆదిలాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపల్లెం నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అలాగే సన్నీ కాజీపేట నుంచి రైట్ ఆన్సర్, నందిపేట నుంచి మధుకర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, పుట్టపక్క నుంచి భవాని వెంకట్ రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, ఎం నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి.

నుంచి పాలెంపోలే ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ లావణ్య, మిర్యాల తిరుమలయ్య పుట్టపక్క నుంచి రైట్ ఆన్సర్ దమ్మోజి వెంకటాచారి చిత్రాల నుంచి, కుబేర్ నుంచి రంజిత్ సంధ్య రైట్ ఆన్సర్, ఇంకా మియాపూర్ నుంచి భాను, గీతానగర్ నుంచి సంధ్య ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మురహరి యశోద్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్, కరీంనగర్ నుంచి సులోచన, కేజీ రెడ్డి ఆదిలాబాద్ రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం పంపించారు ఫిరిసాదిగూడ నుంచి శ్రీనివాస్, జాపు భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళల్లో బబ్లు రేణుక దుబాయ్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాకి మిక్కి జయమర్గారు సంగీతం అందించగా మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి ఇదండి ఈనాటి షో టైం, విని ఎంజాయ్ చేశారు కదా? మరి షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. స్టూడియో సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. ఆకాశమే హద్దుగా భావించి తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రతి రంగంలో విజయ పథకాన్ని ఎగురవేస్తున్న మహిళా మనులు ఎంతోమంది. వారి విజయగాథలు తెలుసుకుంటాం కదా ప్రతిరోజు శక్తిశీల్లో. ఈనాటి శక్తిశీల్లో భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ విన్నం గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

బేబీ చిత్రం నుంచి శ్రీరామచంద్ర ఆలపించిన గీతం విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం విజయ్ బుల్గనిన్. శక్తిశీలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జ్యోతి సురేఖ గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వారి ఫాదర్ 3 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే స్విమ్మింగ్ వైఫ్ని తీసుకెళ్లారు సురేఖ గారిని. అయితే 5 ఇయర్స్ రాకముందుకే సురేఖ గారు 5 కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైనటువంటి ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చోటు సాధించడం జరిగింది.

దాంతో ఆమె కెరీర్ స్విమ్మింగ్ వైపు వెళ్తుంది అని అనుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్స్లో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. కోచ్లు ఆమె స్విమ్మింగ్కి లాంటి క్రీడాంశానికి సరిపోదని చెప్పడం జరిగింది. మరి ఆర్చర్ వైపు ఎలా వెళ్లారో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నాని నటించిన మజ్ను చిత్రం నుంచి హరిచరణ్ పాడిన పాట విన్నారు. గీతరచన రామజోగి శాస్త్రి, సంగీతం గోపి సుందర్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. స్విమ్మింగ్కి ఆల్టర్నేట్ సొల్యూషన్ కోసం వారి ఫాదర్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్స్ ట్రై చేద్దామనుకున్నారు. మనం జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా, అక్కడ కూడా అదే సమస్య వస్తుంది కావచ్చు అని అన్ని రకాలుగా ఆలోచించి సురేఖ గారిని ఆర్చరీ వైపు నడిపించారు. మరి 11 ఇయర్స్ ఏజ్లోనే ఆర్చరీ విల్లును చేతిలో విల్లు పెట్టుకున్నప్పుడు సురేఖ గారు ఇన్ని విజయాలు సాధిస్తారని వాళ్ళ ఫాదర్ అని అనుకోలేదు. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీల్లో జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం. విజయవాడలో మాజీ ఆటగాడు జే రామారావు గారి వద్ద సురేఖ గారు ఆర్చరీలో ఆరు తేరడం జరిగింది. 4 ఇయర్స్ కోచ్గా ఆయనకి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతో సురేఖ గారి ఆట పూర్తిగా మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ గారు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ జస్ట్ 15 ఇయర్స్ ఏజ్లోనే సీనియర్ ఛాంపియన్గా అవతరించారు. అదే ఏడాది సబ్ జూనియర్ జూనియర్ నేషనల్స్లో విజేతైనటువంటి ఆమె 3 వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది ఛాంపియన్గా నిలిచిన తొలి ఆర్చర్గా నిలిచారు జ్యోతి సురేఖ. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం మన్ని శర్మ. శక్తిశీల్లో జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛాంపియన్గా నిలుస్తున్న టైంలో సురేఖ గారికి అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించడం జరిగింది. దాంతో 2 ఏళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికాకు పంపించి కోచింగ్ ఇప్పించారు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చాక ఆ శిక్షణ ఫలితం కూడా బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా ఆర్చరీ గ్రాండ్ ఫ్రీ టోర్నీలో మిక్స్డ్ వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ గారు అందరి దృష్టిలో నిలిచారు. ఈ 2 స్వర్ణాలు ఆమె కెరీర్కి బంగారు బాట వేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2015 ఆసియా కప్లో సురేఖ గారు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నారు. అక్కడి నుండి సీనియర్ విభాగంలో 2014 నుంచి 2025 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చెలి చిత్ర నుంచి బాంబే జయశ్రీ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన భువనచంద్ర, సంగీతం హ్యారీ జయరాజ్. జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం ఈనాటి శక్తిశీల్లో. 15 ఏళ్ల కెరీర్లో ఆమె 90 అంతర్జాతీయ పథకాలు సాధించడం జరిగింది. ప్రపంచ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, ఆసియా క్రీడలతో సహా దాదాపుగా అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పథకాల పంట పండించినటువంటి సురేఖ ప్రపంచ 2 ర్యాంక్, అలాగే ఏషియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీకి చోటు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది తను. మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టోర్నీలన్నింటిలో పథకాలు సాధించడం జరిగింది. ఇక ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించినప్పుడే నా కెరీర్ సంపూర్ణమవుతుందని జ్యోతికి సురేఖ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఆమె ఏం ఒలింపిక్స్ పథకం, మరి ఖేల్ రత్న అవార్డును కూడా స్ఫూర్తిని ఇస్తుంది, ఆమె అందుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సవారి మూవీ నుంచి స్ఫూర్తి యాదగిరి పాడిన పాట విన్నారు. గీతరచన పూర్ణచారి, సంగీతం శేఖర్ చంద్ర. శక్తిశీలి వింటున్నారు. జ్యోతి సురేఖ విజయాల వెనుక ఉన్నటువంటి రహస్యం పట్టుదల, నిరంతర సాధన, లక్ష్యంపై ఏకాగ్రత. ఒత్తిడిని జయిస్తూ ప్రతి బాణాన్ని లక్ష్యానికి చేరవేసే ఆమె నైపుణ్యం యువతకు ఎంతో ఆదర్శం. జ్యోతి సురేఖ విన్న మనకు చెప్పే మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రతిరోజు శ్రమించండి, విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఇలాంటి ప్రేరణాత్మక వ్యక్తుల జీవితాలు మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరింతవరకు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోని తొలి హబ్ హైదరాబాద్లో ఏర్పాటైందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యల ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది రామారావు ఎన్హెచ్ఆర్సీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. వియట్నాంలో భారతీయులున్న టూరిస్టు బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా వారిలో పలువురు తెలంగాణ వాసులు ఉన్నట్లు సమాచారం. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అండ్ ఇవాళ సాటర్డే. సాటర్డే అంటేనే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వన్ ఆఫ్ ద ఫేవరెస్ట్ ఫేవరెట్ డే అని మాత్రం డెఫినెట్లీ

చెప్పలే. అండ్ స్పెషల్గా చెప్పాలంటే మాత్రం సాటర్డే ఈవినింగ్ అయిందంటే చాలు. నిజంగా చెప్పాలంటే హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్కి అవుటింగ్ పాస్ జరిగితే ఎంత మజా అనిపిస్తుందో, చాలా రోజుల తర్వాత క్లోజ్ ఫ్రెండ్ కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. బాగా ఆకలిస్తున్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది చూసారు, అప్పుడు అలా బిర్యానీ తింటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, నాకు మాత్రం సాటర్డే అలాంటి ఒక జోష్ఫుల్ ఫీలింగ్ అనిపిస్తుంది బాయ్. నాకు తెలిసి మీకు కూడా అలాగనే ఉంటుందని నేను అనుకుంటాను. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అందరి కోసం ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట, గరం గరం ఛాయ్ లాంటి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. అండ్ పాట తర్వాత ఇవాళ మన ఛాయ్తో హాయ్ కబుర్లో బోలెడన్ని కబుర్లు మాట్లాడుకుందాం, ఏమంటారు? మరి మీ అందరి కోసం మోహిత్ చౌహాన్ పాడినటువంటి సూపర్ హిట్ పాట, మరి పెద్ద సినిమాల నుంచి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఛాయ్తో హాయ్ కబుర్లలో.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. సో మరి ఇవాళ జూలై 11 ప్రపంచవ్యాప్తంగా ఒక స్పెషల్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకీ ఏంట స్పెషల్ డే అంటే మాత్రం ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం జూలై 11. సో మరి జనాభా పెరుగుదల, దానివల్ల కలిగే సోషల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మరియు హ్యూమన్ రిసోర్స్ ప్రాధాన్యత గుర్తు చేస్తూ ఈ రోజుని మనం జరుపుకుంటామన్నమాట. సో హిస్టరీ కనుక తీసుకున్నట్టయితే మాత్రం 1987 జూలై 11 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుందన్నమాట. మరి ఈ హిస్టారికల్ ఈవెంట్ని 5 బిలియన్ డేగా పిలిచారు 1987. సో మరి సూపర్ స్పీడ్గా పెరుగుతున్నటువంటి ఈ పాపులేషన్ వల్ల వచ్చే సవాళ్ళు, నేచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీ, వాటి వినియోగం, హ్యూమన్ హెల్త్ మరియు ముఖ్యంగా మహిళల హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే అవసరం ఉందని అప్పుడు ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అందుకే 1989 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్లో జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించిందన్నమాట 1989. డిసెంబర్ 1990 ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ UNGA దీని ఆధారంగా ఆమోదించిందన్నమాట. సో అప్పటి నుంచి 1990 నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఈ వరల్డ్ పాపులేషన్ డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఈ వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ పాట సింబు, ఎస్ఎస్ థమన్, దీపిక బ్లూ అండ్ రాజ్ కుమార్ కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట. మరి ఏజీ సినిమాలోనే ఒక సూపర్ హిట్ పాట విన్నారు. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ జూలై 11th, మరి వరల్డ్ పాపులేషన్ డే. ప్రపంచం అంతా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ మనందరికీ బాగా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జూలై 11th ఈ డేని 1990లో సెలబ్రేట్ చేయడం ప్రతి సంవత్సరం ఒక ఇంపార్టెంట్ థీమ్ని తీసుకొని జరుపుతూ వస్తున్నారనమాట. కానీ యాక్చువల్ సెన్సెస్ ప్రకారం చూస్తే మాత్రం 1804 ప్రపంచ జనాభా 100 కోట్లు అనమాట. అదే జనాభా 1927 వచ్చేసరికి 200 కోట్లకు చేరుకుంది. కానీ కేవలం 42 సంవత్సరాలు, అంటే 1927 నుంచి 1974లో, అప్పటివరకు 200 కోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా 1974 వచ్చేసరికి 400 కోట్లకు చేరుకుందనమాట. అండ్ డబ్బులు అవ్వడానికి కేవలం 42 సంవత్సరాలు మాత్రమే పట్టింది. అండ్ ఆ తర్వాత రీసెంట్గా చూసినటువంటి రికార్డ్స్ కనుక చూసినట్టయితే మాత్రం 2022 ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాన్ని దాటిందనమాట. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం 2026 830 కోట్ల జనాభా ఉందన్నమాట మన ప్రపంచవ్యాప్తంగా. 2050 వరకు 970 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఇంతగా పెరుగుతున్నటువంటి జనాభాకి ఎంత ఆహారం కావాలి, ఎంత మొత్తంలో కావాలి, ఒక హెల్దీ వరల్డ్ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో స్వచ్ఛమైన ఈ నీరు, స్వచ్ఛమైన గాలి, మన పూర్వీకులు కానీ మనం కానీ చూసినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ రాబోయే తరాలకు మనం ఇవ్వగలుగుతామంటారా? నిజంగా అది పెద్ద క్వశ్చన్ కదా. కానీ అలా జరగకుండా ఒక మంచి ప్రపంచాన్ని మనం కంట్రోల్ చేసి, ఏదైతే మన పూర్వీకులు చూసినటువంటి నేచర్ ఉందో అది కూడా మన రాబోయే తరాలకు ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఈ వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు కదా. మరి ఈ సంవత్సరం రియలైజింగ్ ద హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ద ఫ్యూచర్ అనే థీమ్తో ఈ సంవత్సరం వరల్డ్ పాపులేషన్ డేని జరుపుతుందన్నమాట ఐక్యరాజ్య సమితి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఎస్, మనం కూడా రేపటి కోసం ఏదైనా

చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా స్ట్రాంగ్గా నిలబడాలి. మన గవర్నమెంట్స్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ని చక్కగా పాటించాలి. అలా చేస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా, మన ముందున్న జనరేషన్స్ కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ కానీ, ఫ్యూచర్ జనరేషన్స్కి అలా మన వారసత్వాన్ని ఇవ్వగలుగుతాం. ఏమంటారు దోస్తో? ఎస్, మరి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లలో. మరి మీ అందరి కోసం ఈ పాట పాడ తర్వాత చాయ్తో హాయ్ కబుర్లో మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు. సో మరి ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవంతో పాటు తెలంగాణ ఇంజనీర్స్ డే కూడా. మరి ఇవాళ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ప్రపంచం గర్వించదగినటువంటి విలక్షణమైనటువంటి ఇంజనీర్. మరి ఆయన జయంతిని ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తూ వస్తున్నారన్నమాట. తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులకి రూపకర్త ఆయన. నిజాం కాలంలో ఆయన నీటి వనరుల నిపుణుడిగా ఆయనకి మంచి పేరు ఉందన్నమాట. హైదరాబాద్ నగరానికి నీటి అవసరాల కోసం నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అలాగే మనం చాలా గొప్పగా చెప్పుకునే నిజాం సాగర్, డిండి, కోయల్ సాగర్, కడెం, పోచంపాడు, లోయర్ మానేరు ప్రాజెక్టులన్నీ నవాజ్ జంగ్ నిర్మించినవే. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్, అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, తెలంగాణ హైకోర్టు, అసెంబ్లీ భవనం, సిటీ కాలేజ్, నిజామియా అబ్జర్వేటరీ, ఇవన్నీ కూడా ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నటువంటి అన్నమాట. సో మనం, నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో మనం వెళ్ళాలనుకున్నటువంటి మేజర్ ప్లేసెస్ అన్నీ కూడా ఆయన టైంలో రూపొందించినవి అన్నమాట. మరి ఆయనకు సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఇవాళ మన చాయ్తో హాయ్ కబుర్లలో. ఈ పాట తర్వాత స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రమైన నేను మీ అర్జుశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లో వింటున్నారు. మరి ఇవాళ తెలంగాణ ఇంజనీర్స్ డే. మరి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి జయంతి సందర్భంగా మనం తెలంగాణ ఇంజనీర్స్ డేని మనం జరుపుకుంటున్నాం కదా. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు 1877 జూలై 11వ తేదీన మన హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి గారు నవాబ్ అజీజ్ జంగ్ బహదూర్. అప్పట్లో హైదరాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఉండేది కాదు. ఆ కాలంలో బ్రిటిష్ ఇండియాలోని మద్రాసుకు వెళ్ళి ఉన్నత విద్యను పొందారు. ఆ క్రమంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తిరిగి మన హైదరాబాద్ వచ్చిన తర్వాత 1899 సంవత్సరంలో నిజాం సర్కార్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తన కెరియర్ని ప్రారంభించారు. నిజాం పాలనలో నవాబ్ అలీ ఒక అత్యున్నత సివిల్ ఇంజనీర్గా పరిపాలనా అధికారిగా ఎన్నో సేవలందించారు. 1918 సంవత్సరంలో చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందారు. మరి ఆ పదవి పొందినటువంటి తొలి హైదరాబాదీ వ్యక్తిగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు చరిత్రలో నిలిచిపోయారు. ఇంగ్లాండ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆయనను అసోసియేట్ సభ్యుడిగా ఎన్నుకుందన్నమాట. 1927 సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా మొట్టమొదటి అధ్యక్షుడిగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. ఒకప్పుడు ఇంజనీర్ లేని ఊరు నుంచి

అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాకి తొలి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారిని స్మరించుకుంటోంది వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి.

0: 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు దోస్తో. మరి సర్ సివి రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నారు. మీరు విన్నది నిజమే, మన భారతీయ సైన్స్ రంగానికి ఎంతో సేవలు అందించినటువంటి ఈ మహినీయులకు సంబంధించినటువంటి మైక్రో మినియేచర్స్ ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. వరంగల్ నగరానికి చెందినటువంటి ప్రముఖ సూక్ష్మ శిల్పి అయినటువంటి మట్టేవాడ అజయ్ కుమార్ సృష్టించినటువంటి అద్భుత కళాఖండాలు మన భారతదేశం తరపున తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ ఆగమన్ కింద విక్రమ్ 1ని ప్రయోగించబోతున్నారు. మరి ఈ ప్రయోగంలో అంతరిక్షానికి అజయ్ కుమార్ గారు రూపొందించినటువంటి కళాకృతులను స్పేస్లోకి తీసుకువెళ్ళబోతున్నారన్నమాట. మరి అజయ్ కుమార్ గారు రూపొందించినటువంటి ఈ మినియేచర్స్, అల్ట్రా మినియేచర్స్ ఎక్కడ చేశారంటే, కొన్నిసార్లు మనకి సూదిలో దారం ఎక్కించడమే చాలా కష్టం, అది పెద్ద టాస్కే కదా. మరి అలాంటిది అజయ్ కుమార్ గారు ఏకంగా సూది దారం పెట్టే ఆ రంధ్రంలో 18 క్యారెట్స్ బంగారంతో రూపొందించినటువంటి ఈ మినియేచర్స్. సో మరి సార్ సివి రామన్ గారిది, విక్రమ్ సారాభాయి గారిది మరియు ఏపీజే అబ్దుల్ కలాం గారివి మైక్రో మినియేచర్స్, అల్ట్రా మైక్రో మినియేచర్స్ తయారు చేశారనమాట 18 క్యారెట్స్ గోల్డ్తో. మరి వాటి బరువు 0.8 మైక్రాన్స్ అనమాట. మరి ఇవి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట. నిజంగా ఆయన చేసినటువంటి ఈ అల్ట్రా మినియేచర్స్ని చూడాలంటే మాత్రం మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడడానికి వీలవుతుందన్నమాట. సో మరి కంటికి కూడా కనిపించనంత ఎత్తులో, బట్ మైక్రోస్కోప్ కింద చూస్తే మాత్రం వావ్ అనిపించేలా ఆ శిల్పాలని చెక్కారు అజయ్ కుమార్ గారు. నిజంగా వారి టాలెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా. ఎస్ దోస్తు, మరి మీ అందరి కోసం ఈ పాట పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తు, మరి విన్నారు కదా ఇవాళ మన ఛాయ్తో హాయ్ కబుర్లలో ఇంట్రెస్టింగ్ విశేషాలని. సో మరి నిలయంలో సమయం 5 గంటల 50 నిమిషాలుగా వస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఉర్దూలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హైదరాబాద్ ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం ప్రస్తుతం ఏఐ యూజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. చీఫ్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాలలో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంగారెడ్డి జిల్లా శివారులోని నందిగామ ప్రాంతంలో 375 ఎకరాలు విస్తరించి ఉన్న మేధా రైల్వే కోచ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశ్రమలోని విడిభాగాల తయారీని, కార్మికుల నైపుణ్యాలను, తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేయగా, వైమానిక సేవలను పెంచాలని, అలాగే తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకుగాను కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భూభారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీసర్వే కోసం సుశిక్షితులైన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్గూడ, ధనోరా, కోమటిగూడల్లో పలు పంచాయతీ వీవో భవనాల స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధనోరాలో మాట్లాడుతూ పోడు సాగుదారుల సమస్యలను కేంద్రం మాత్రమే పరిష్కరిస్తుందని, రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గిరిజనేతరులకు ROFR చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు.

0: ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇక్కడ ఫారెస్ట్ ఉన్న అక్కడ ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా వ్యవసాయం చేసుకునే దాంట్లో కూడా ప్రజల ఇబ్బందులు ఉన్నాయి. వాళ్లను ఇబ్బంది పెట్టుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది.
1: అయితే మానవతా దృక్పథంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సెమీ కండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు. సెమీ కండక్టర్ల తయారీలో కీలకమైన పేపర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే సీఎంపీ ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. జపాన్కు చెందిన తోహో కోకి శిషాకుషో భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్లకు పరిశోధకులకు అవసరమైన సాంకేతిక మద్దతు శిక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడలో జరిగిన దారుణ సామూహిక హత్యలో కలకలం సృష్టించింది. 28 ఏళ్ల రాజకుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక సహా మొత్తం 6 దారుణంగా హత్య చేశాడు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు మొదట ఆ మైనర్ బాలిక ఆమె తల్లి నానమ్మల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హతమార్చాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ బలహీనమైన వాదనల కారణంగా పోక్సో కేసులో నిందితుడు బెయిలు పొందగలిగాడని, ఈ దారుణ హత్యలు ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వద్దని బాధితురాలి కుటుంబం ఎంతగానో ప్రాధాయపడినా వారి భయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం అసాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల ప్రకారం బీఆర్ఎస్ 78 స్థానాలతో విజయం సాధించబోతుందని తెలిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ సవాలు విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ నీటి యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న గోదావరి నీటిని పంపు చేయకుండా రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా కృత్రిమ కరువును సృష్టిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నేపల్లి పంపును నడపడానికి నిరాకరిస్తోందని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమకుమార్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని పేర్కొన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల స్పీడ్ బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటనలో 15 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ప్రమాద సమయంలో పడవలో 32 భారతీయులతో పాటు 4 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలన

నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, సాటర్డే ఈవినింగ్ అలా రిలాక్స్ అయిపోయి రీఛార్జ్ అయిపోయే టైం అనమాట. మరి అలాంటి రీఛార్జ్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం బ్లాక్ బస్టర్ పాటలు వింటూ. సో మరి నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపిస్తాను కృష్ణార్జున యుద్ధం సినిమాల నుంచి రేవంత్ సంజిత్ హెగ్డే పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం. అండ్ ఎవరైనా సరే స్పెషల్గా డ్రైవ్ చేస్తూ ఈ పాట వింటే మాత్రం అలా వెళ్ళిపోతారు. స్పీడ్ మాత్రం డ్రైవ్ చేద్దే.

ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

మీడియాలో పాడినటువంటి సూపర్ హిట్ పాట మరి ఛాంపియన్ సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. అండ్ ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నిలయంలో సమయం 6:40 అవుతోంది. మరి లమ్హే ప్రోగ్రాంలో ఆర్జే చేతన్ సిద్ధంగా ఉన్నారు. వినేసేద్దాం ఇవాళ మన లమ్హేలో ఏం చెప్తారో.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్మర్ష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

0: అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక

0: పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా, భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్ష సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है. न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with 5 lakh crores of this bullet trains connectivity expenditure.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్టపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూ వాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ, వెన్నం పృతికా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు ప్రతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం శీర్షికన డివోర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కారణం కానీ లేదంటే ఇతరత్ర చాలా కారణాల వల్ల మనము తరచుగా ఈ డైవర్స్ జరగడం చూస్తూ ఉంటాం. కోర్టుల్లో కూడా చాలా డైవర్స్ కేసెస్ ఫైల్ చేయడము ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తూ ఉంటాయి. అయితే రీజన్ ఏదైనా కానీ అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే డైవర్స్ అయిన తర్వాత వాటి పిల్లల పట్ల డైవర్స్తో సంబంధం లేకుండా తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. ఎవరిపైన ఏ బాధ్యత ఉంటుంది కొంచెం తెలియజేయండి.
1: అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. వాళ్ళ చదువు గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ కంపల్సరీ ఇద్దరిది బాధ్యత.
0: ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాము అడ్వకేట్ గారు, తండ్రి ఉద్యోగస్తుడై ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ పిల్లల పట్ల బాధ్యత ఎలా డివైడ్ అవుతుంది?
1: సమాన బాధ్యత అండి. ఇప్పుడే గాని మైనర్ ఉన్నప్పుడు మదర్ దగ్గరనే ఉంటారు. మదర్ కంపల్సరీ, మదర్ ఇంపార్టెంట్.
0: అంటే మగ పిల్లవాడు గాని ఆడపిల్ల ఎవరైనా గాని మైనర్ గా ఉన్నంత కాలము
1: అమ్మ దగ్గర,
0: అమ్మ సంరక్షణలో ఉంటారు.
1: అమ్మ సంరక్షణలో ఉంటుంది. ఎందుకంటే కోర్టు కూడా అమ్మ సంరక్షణే మంచిదని అమ్మ సంరక్షణ ఇస్తారు మైనర్ ఉన్నంత వరకు
0: జనరల్గా. కానీ ఏదైనా కారణం చేత తల్లి దగ్గర సంరక్షణ సరిగ్గా లేదు అని భావించినప్పుడు ముఖ్యంగా కోర్టు చూసేది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: అవునండి, నిజం. వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ ఆరోగ్యం గానీ. ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీ అయినప్పుడు, ఇద్దరు బిజీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారి దగ్గర కూడా
0: సంరక్షణ బాధ్యత
1: ఇవ్వచ్చు.
0: అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులై ఉన్నారు లేదంటే ఇద్దరి రకరకాల సమస్యల్లో ఉన్నారు, అంటే అనారోగ్య సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కానీ ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు వారి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ అభివృద్ధి కానీ ఉన్నతి కానీ కుంటుపడే అవకాశం ఉన్నప్పుడు వారు కాకుండా అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని కూడా మేనమామ గాని కూడా ఇచ్చే అవకాశం
1: ఇవ్వచ్చు.
0: అడ్వకేట్ గారు, కొన్ని సందర్భాల్లో చూస్తాము మానసిక సమస్యల కారణంగా కూడా డైవర్స్ తీసుకునే సందర్బాలుంటాయి.
1: అవును.
0: అంటే ఆ తల్లి గాని తండ్రి గాని ఆ ఇద్దరిలో ఎవరికో ఒక మానసిక సమస్య తీవ్రతరమై అది వారు భరించలేని స్థాయికి వచ్చినప్పుడు డైవర్స్ తీసుకునే సందర్భాలుంటాయి. అలా మానసికంగా విచలితమై కొంచెం సమస్యకు లోనైతున్న తల్లి గాని తండ్రి గాని వారి దగ్గర పిల్లల్ని పెట్టడం కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా తల్లి దగ్గరే ఉండాలన్న నియమం వర్తిస్తుందా?
1: లేదండి. ఫస్ట్ కోర్టు ఏం చూస్తుందంటే ఆరోగ్యం ఉన్నారా లేదా, ఫాదర్ గాని మదర్ గాని డిజబిలిటీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచరు సామాన్యంగా. ఫస్ట్ చూస్తారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఫైనాన్స్ పొజిషన్ అన్ని చూసిన తర్వాతనే కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎప్పుడే గానీ ఫైనాన్స్ పొజిషన్ ఒకటి ప్లస్ ఆరోగ్యంగా ఉన్న మదర్ గాని ఫాదర్ గాని ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరనే పిల్లల్ని ఉంచుతారు. కాకపోతే ఏంటంటే మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కంపల్సరీ, ఎందుకంటే కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉంచుతారు. తర్వాత పిల్లలు ఇంట్రెస్ట్, పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. కోర్టు అడుగుతుంది పిల్లల్ని, మీరు ఎక్కడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారా తండ్రి దగ్గర ఉంటారా అంటే వాళ్ళ వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు.
0: అలాగే విజిటింగ్ రైట్స్ కింద కొన్ని చోట్ల కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంచే అవకాశం కూడా
1: ఉండొచ్చు అండి. ఇప్పుడు తల్లి దగ్గర ఉంది, తండ్రి వచ్చి చూసిపోవచ్చు. ఆ రైట్స్ ఉంటాయి తండ్రికి. తండ్రి దగ్గర ఉన్నవాడుగా తల్లికి ఆ రైట్స్ ఉంటాయి, పోయి చూసి రావచ్చు, కోర్టు పర్మిషన్ ఇస్తుంది.
0: ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి దగ్గర 1,00,000 రూపాయల సంపాదన ఉంది, తల్లి ఉద్యోగస్తురాలే కానీ తను 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు వాడి పిల్లల బాగు కోసం ఎవరి వాట ఎంత అని ఎలా నిర్ణయిస్తారు? సమాన బాధ్యత ఎలా చేస్తారు?
1: ఇప్పుడు తండ్రి 100,000 సంపాదిస్తున్నాడంటే తండ్రిదే బాధ్యత. ఫైనాన్షియల్ పొజిషన్ ఇంపార్టెంట్ కదా, ఎడ్యుకేషన్ గాని హెల్త్ గాని. అందుకే డబ్బులు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే.
0: అంటే ప్రపోర్షనేట్ గా
1: ప్రపోర్షనేట్
0: ఎవరు ఎక్కువ సంపాదిస్తే వారు ఎక్కువ వాటా ఇవ్వడము
1: కంపల్సరీ.
0: తక్కువ సంపాదించ

0: నిర్ణయించినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటూ వీళ్ళకి తగ్గట్టుగా రేషియో
1: నిర్ణయించబడుతుంది. ఇన్కమ్ బట్టే కంపల్సరీ ఇప్పుడే కానీ
0: ఇన్కమ్ బట్టి
1: ఇన్కమ్ బట్టి
0: ఒకవేళ అటు తండ్రి కానీ తల్లి కాని సంపాదన పరులై పిల్లల పట్ల బాధ్యతను తీసుకున్నట్లయితే ఎవరిని అప్రోచ్ కావాలి, వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు?
1: అప్పుడు పిల్లలు కోర్టును ఆశ్రయించవచ్చు.
0: అటు మదర్ గాని ఫాదర్
1: ఫాదర్ గాని ఎవరే గాని ఎవరైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోరో పిల్లల విషయంలో, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళ బాధ్యత తీసుకోరో, కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు. ఎవరే గాని పిల్లలు వాళ్ళిద్దరు తీసుకోలేదనుకో పిల్లలను కూడా కోర్టు ఆశ్రయించితే తర్వాత చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ వాళ్ళ వెల్ఫేర్ చూస్తారు, గవర్నమెంట్ చూస్తుంది.
0: ముఖ్యంగా అడ్వకేట్ గారు, తల్లిదండ్రుల ప్రవర్తన ఏదెట్లా ఉన్నా గానీ పిల్లలకు సంబంధించిన కొన్ని ఆస్తి హక్కులు కూడా, అంటే వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడే వాళ్ళకు సంక్రమించాల్సిన ఆస్తిని అటు తండ్రి గాని తల్లి గాని దుర్వినియోగపరిచి అమ్మేయడం గాని ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళ హక్కులు భంగం కలుగుతాయి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కు సంబంధించి వాళ్ళ ఆస్తుల పరిరక్షణ గురించి ఏమైనా చట్టం చెబుతుందా?
1: ఆన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతాల కాలం నుంచి వచ్చిన ఆస్తిలో కంపల్సరీ పిల్లల వాటా ఉంటుంది, ఆటోమేటిక్ గా దాంట్లో హక్కు ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దానికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ వాళ్ళు ఎవరన్నా ప్రాపర్టీ పిల్లలు మైనర్ ఉన్నప్పుడు అమ్మేసారు అనుకో, వీళ్ళు తర్వాత మేజర్ అయినాక కోర్టును ఆశ్రయించవచ్చు. పిల్లలు
0: అంటే పిల్లలు మైనర్ గా ఉన్నప్పుడు వాళ్ళ బాగు కోసం కాకుండా వాళ్ళ వ్యసనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీని అమ్మినట్లయితే వీళ్ళు మేజర్ అయిన తర్వాత
1: కోర్టును ఆశ్రయించవచ్చు,
0: వాళ్ళ హక్కును సంపాదించే అవకాశం ఉంది.
1: వీళ్ళకు వెల్ఫేర్ కాకుండా వేరే పర్సన్ వాడుకున్నప్పుడు అయితేనే,
0: అంటే వీళ్ళ వెల్ఫేర్ కోసమే, వీళ్ళ చదువుల కోసమో ఆరోగ్యం
1: కోసమో అది పెద్ద అదేం సమస్య కాదు.
0: ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో గాని కొన్ని కుటుంబాల్లో ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసుకుని ఖర్చులు, ఇలా ఆర్థిక సపోర్ట్ లేని వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అటార్నీ ఉంటుంది, కోర్టులో సపరేట్ వింగ్ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. అక్కడ రిపెటేషన్ ఒకటి అప్రోచ్ అయితే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కంపల్సరీ ఒక అడ్వకేట్ అపాయింట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తారు.
0: అలాగే లీగల్ సర్వీస్ అథారిటీలో ఇరుపక్షాలని పిలిపించి కోర్టుకు పోకముందే
1: కాంప్రమైజ్ కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి పవర్స్ ఉంటాయి ప్రతి కోర్టు దగ్గర, మున్సిపల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడ కూడా ప్రతి దగ్గర లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు కంపల్సరీ తగిన న్యాయం చేస్తారు.
0: అక్కడ కూడా సయోధ్య కుదిరినట్టయితే వారే ఒక అడ్వకేట్ ఇచ్చి కోర్టులో కేసు వేయించే ప్రయత్నం కూడా చేస్తారు.
1: వాళ్ళు కూడా వాళ్ళే కంపల్సరీ ఒక అడ్వకేట్ అపాయింట్ చేసి గవర్నమెంటే వాళ్ళకు ఫీజు పే చేసి కోర్టు పోయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు కంపల్సరీ.
0: చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఒకటైతే, పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంటే మేజర్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలకి నిర్ణయం తీసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మేము తల్లి దగ్గర ఉంటామా తండ్రి దగ్గర ఉంటామా మేము సొంతంగా ఉంటామా నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ హక్కుల పట్ల కానీ ఏ రకంగా తల్లిదండ్రులు వ్యవహరించాలంటారు?
1: చట్ట ప్రకారము అనువంశం వచ్చినది ప్రాపర్టీ కంపల్సరీ పిల్లలకు రైట్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ సంపాదించుకున్నది అయితే తండ్రి గారిని తల్లి గారిని సంపాదించుకున్నది వాళ్ళ ఇంట్రెస్ట్, అంటే వీళ్ళకు ఆటోమేటిక్ గా రైట్స్ రావు వాళ్ళకు.
0: సెల్ఫ్ అక్వైర్ అంటే సార్జితం పట్ల పిల్లలకి అధికారం ఉండదు కానీ అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీ మీద ఖచ్చితంగా అధికారం ఉంటుంది.
1: ఇంకొకటి ఏమన్నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటది కదా, దాంట్లో ఏమన్నా వీలునామా ఏమన్నా ఉంటే తప్పితే మిగతా ఆటోమేటిక్ వీళ్ళకు కూడా ఆటోమేటిక్ గా ప్రాపర్టీ రైట్స్ వస్తాయి వీళ్ళకు. కాకపోతే ఏమన్నా వీలునామా గానీ ఏమన్నా రాసిందనుకో ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే, లేకుంటే ఆటోమేటిక్ వీళ్ళకి వస్తాయి ఆ ప్రాపర్టీ కూడా.
0: అడ్వకేట్ గారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకుని వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ వాళ్ళకి విద్య ఆరోగ్యం సంబంధించిన సమస్యలకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నట్లయితే సమస్య లేదు. అలా కాని పక్షంలో అటు తల్లి పట్టించుకోక తండ్రి పట్టించుకోకుండా పిల్లలు ఉన్న పరిస్థితుల్లో వారి సహాయార్థం ఇంకెవరైనా అంటే ఇటు తల్లి తండ్రి కాకుండా వేరే ఎవరైనా కోర్టును ఆశ్రయించి వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందా?
1: చేయొచ్చు అండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కదా, తాత గాని అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని ఉంటారు కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. పిల్లల తరఫున తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలకు అన్యాయం చేసినప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకువచ్చి వాళ్ళ బాగోగులు చూడొచ్చు.
0: ఎవరైతే వారి వెల్ఫేర్ చూస్తున్నారో వారు కోర్టును ఆశ్రయించి వీరికి రావాల్సిన న్యాయబద్దమైన సహాయం రావడం లేదు, సహకారం ఇవ్వడం లేదని చెప్పి కేసు వేసి వారికి

0: కావలసిన న్యాయం చేసే ప్రయత్నం చేయొచ్చు.
1: చేయొచ్చు. వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి.
0: ఇలా కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసి పిల్లల పట్ల ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కానీ కస్టడీ కానీ నిర్ణయించిన తర్వాత కూడా ఎవరైనా దాన్ని పాటించకపోతే ఏ రకమైన శిక్ష ఉంటుంది?
1: ఇప్పుడైతే కోర్టు ఆర్డర్ పాటించలేదనుకో, కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టు ధిక్కరణ ఉంటుంది అని కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కోర్టు ఆర్డర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే.
0: అడ్వకేట్ గారు, ఇరుపక్షాలు సమ్మతం

0: కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు. కోర్టు ఆర్డర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే.
1: అడ్వకేట్ గారు, ఇరుపక్షాలు సమ్మతంతోనే డైవర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకు సంబంధించిన అనువంశికంగా ఏర్పడ్డ ప్రాపర్టీస్ పట్ల తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని పంచుకోవచ్చా?
0: అలా కుదరదండి. చట్ట ప్రకారం పిల్లలకు ఎంత పర్సెంటేజ్ ఎంత ఆస్తి వస్తుందో చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే పిల్లలకు. కోర్టు డిసైడ్ చేస్తుంది,
1: అంటే
0: వీళ్ళు ఇష్టానార్జన చేయనీకి రాదు.
1: ప్రైవేట్ గా మేము అనుకున్నాము, ఇది నాకు ఇది నీకు అనుకుంటే చెల్లుబా.
0: అలా ఉన్నాడు, చట్ట ప్రకారం చేయాల్సింది. ఏదైనా చట్ట ప్రకారం కోర్టు పోయి పిల్లలకు ఉన్న రైట్స్ కంపల్సరీ కాపాడవలసి వస్తుంది.
1: ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లల పట్ల రావలసిన అన్ని హక్కుల పట్ల చట్టం చేయబడి ఉంది, వాటిని పరిరక్షించడానికి సరైన మార్గం కూడా ఉందంట.
0: అన్ని మార్గాలు ఉన్నాయండి, చట్టం కంపల్సరీ ఉంది. వాళ్లకు న్యాయం చేస్తుంది కోర్టు పోతే, ఏం చేసిన వాడుక కంపల్సరీ వాళ్ళ బావోగుల గురించి చేయాల్సి వస్తుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన డివోర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ రమేష్ శంకసారి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాల్టి ఆల్ టైమ్ హిట్స్లో మరి బ్లాక్ బస్టర్ పాటలు వినేసేద్దాం బ్యాక్ టు బ్యాక్. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట యశ్ దాస్ గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట బ్రహ్మ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఆల్ టైమ్ హిట్స్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇంతకుముందు మీరు విన్నటువంటి పాట చూడాలని ఉంది చిత్రం నుంచి. హరిహరన్ గారు పాడినటువంటి అమేజింగ్ పాట విన్నారు. అండ్ మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ పాట. నిజంగా ఆ పాట వింటే అలా మనకు కూడా కోల్కతా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎందుకంటే చిరంజీవి గారు ఈ పాటలో కోల్కతా నగరంలో ఆ పాట పాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్పెషల్ సైట్స్ అన్నీ కూడా, టూరిస్ట్ సైట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఆ పాట పాడుతుంటే నిజంగా మనం కూడా అక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు ఎస్ దోస్తో? మరి నెక్స్ట్ నేను మీద కోసం మరొక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపిస్తున్నాను. సో మరి తెనాలి, మరి ఈ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, బాలు గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. అండ్ మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి బాబీ చిత్రం నుంచి రంజిత్ హరిహరన్ కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ ఆల్ టైమ్ హిట్స్లో నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకులు దేవా గారు కంపోజ్ చేసినటువంటి పాట, కార్తీక్ చిన్మయ్ కలిసి పాడినటువంటి నాగా. ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను, అండ్ మస్తీ మజా వింటున్నారు. సో మరి సోషల్ మీడియాలో ట్రెండ్ అయి వైరల్ అవుతున్నటువంటి సోషల్ మీడియా న్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ షోలో తెలుసుకుందాం. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అందరి కోసం ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపిస్తున్నాను. పాట తర్వాత ట్రెండ్ అవుతున్నటువంటి వైరల్ న్యూస్ తెలుసుకుందాం. మస్తీ మజాలో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జెస్టీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మస్తీ మజా వింటున్నారు. సో మరి మస్తీ మజాలో ఫస్ట్గా నేను చెప్పే వైరల్ న్యూస్ ఏంటంటే, స్పీడ్గా దూసుకొస్తున్నటువంటి ట్రైన్, ఆ ట్రైన్ మనల్ని ఏం చేస్తుందిలే అని ధీమాగా లెవెల్ క్రాసింగ్ వేసిన తర్వాత కూడా క్రాస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. మరి ఆ కాన్ఫిడెంట్గా క్రాస్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ పోయిందో ఏమో, సడన్గా ట్రాక్ మీద పడిపోయాడు. వేగంగా వస్తున్నటువంటి ట్రైను, తన నిర్లక్ష్యానికి శుభం కాడు పడిపోతుందేమో అని మనసులో అనుకుంటున్నాడేమో. అప్పుడే అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ కీపర్ తన ప్రాణాన్ని తెగించి కేవలం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళి అక్కడ కింద పడిపోయినటువంటి వ్యక్తిని పక్కకు లాగాడు. వెంటనే ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోయిందనమాట. ఎడ్జ్ ఆఫ్ ది సీట్గా అనిపించే ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందన్నమాట. నిజంగా మనకు కూడా ఏమవుతుందిలే అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా కొంచెం రిస్క్లు తీసుకుంటూ ఉంటారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ కోసం కావచ్చు, రీల్ చేస్తుండగా కావచ్చు, మనకు తెలియకుండానే మనం మన ప్రాణాలని అలా డేంజర్ వైపు పడేస్తూ ఉంటాం కదా. సో నిజంగా లెవెల్ క్రాసింగ్ దగ్గర కూడా చాలా నిర్లక్ష్యంగా బైకులు కూడా క్రాస్ చేస్తూ ఉంటారు. లక్కీగా ఉంటే బతికిపోతారు, కాకపోతే మన టైం బాగలేకపోతే మాత్రం మన మిస్టేక్ వల్ల మనల్ని మనం రిస్క్లో పడేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఈ లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందన్నమాట. ఆ గేట్ కీపర్ని మాత్రం చాలామంది శభాష్ అంటున్నారు. అలాగే ఆ రిస్క్ చేసినటువంటి వ్యక్తిని, కింద పడిపోయినటువంటి వ్యక్తిని కేవలం ఒక 10 సెకండ్ల కోసం మనం ఓపిక పడితే ట్రైన్ వెళ్ళిపోతుంది, గేట్ ఓపెన్ చేస్తాం, మనం మన దారిన వెళ్ళిపోతాం, ఎందుకు ఇలాంటి దానికి కూడా రిస్క్ తీసుకుంటారు అని చెప్పేసి నెటిజన్స్, ఈ వైరల్ వీడియోని చూసినటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్, ఇలా మెసేజ్లు టైప్ చేస్తున్నారనమాట. టేక్ కేర్ దోస్తో. మరి మీ అందరి కోసం మరొక మంచి పాట పాడిన తర్వాత మస్తీ మజాలో మరిన్ని కబుర్లు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మస్తీ మజా వింటున్నారు. ఇది నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? ఏంటంటే ఈ వెదర్ ఏంటో కదా, మన దగ్గరేమో గెస్ట్ లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంది, అదే ముంబైలోనేమో అలా ఉండిపోతుంది కదా.

మందగ్రేమో వర్షాలు సరిగ్గా పడట్లేదు. ముంబై మహానగరంలో మాత్రం వరదలు వస్తున్నాయి. ఒకే కంట్రీలో అతివృష్టి అనావృష్టి ఒకే సీజన్లో కనిపించడం నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇప్పుడేనేమో కదా. ఒక పక్కేమో వరదలు వస్తున్నాయి, కానీ ఆ వరదల్ని కూడా చాలా స్పోర్టివ్గా తీసేసుకొని ఆ వాటర్లో ఆడటం మనం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం కదా. సో ఎక్కడ చూసినా కూడా వాటరే ఉన్నాయి ముంబైలో, అండ్ వాటర్ పార్క్ లాగా అనిపించింది. నీళ్ళ మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నాయా అన్నట్టుగా కూడా అనిపించింది కదా. బట్ ఈ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్నమాట. ఇంతకీ ఏంటా వీడియో అంటే మాత్రం ఎటు చూసినా వాటరే. ఇంట్లో ఆల్మోస్ట్ నడుం వరకు వాటర్ నిండిపోయాయన్నమాట. ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు, ఎలా బయటకు తీసుకువెళ్ళాలి అన్న ఒక క్వశ్చన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కాలేదు. ఈ వాటర్లో అంత డీప్గా ఉన్నటువంటి వాటర్లో ఆ ప్రెగ్నెంట్ లేడీని బయటికి ఎలా తీసుకువెళ్ళాలి అన్న క్వశ్చన్కి ఆన్సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ డోర్ని అలా పీకేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ప్రెగ్నెంట్ లేడీని డోర్ మీద ఒక స్ట్రెచ్చర్ లాగా పడుకోబెట్టి ఆ వాటర్లో ఆ లేడీని బయటికి తీసుకెళ్లారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ వాళ్ళ నైబర్స్ సహాయంతో. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లోనే మన మైండ్ బాగా మన బ్రెయిన్ బాగా షార్ప్గా వర్క్ చేస్తుందేమో కదా. సో ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరిగ్గా బయటపడాలి అన్న ఫీలింగ్ అనిపించినప్పుడే ఒక 10x స్పీడ్గా మన బ్రెయిన్ వర్క్ చేస్తుందేమో కదా, అదే అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో హనుమాన్ పడి కల్వా రోడ్ ముంబైలో ఈ ఏరియాలో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏదేమైనా ఛాలెంజ్ తీసుకుంటే బయటపడతామేమో కదా. మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తాను, స్టే ట్యూన్డ్.

0: ఎస్ దోస్తు, మరి విన్నారు కదా ఇవాళ మన మస్తీ మజాలో మోస్ట్ ట్రెండింగ్ వైరల్ న్యూస్ గురించి. సో మరి ఏక చిత్ర గానంలో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన ఏక చిత్ర గానంలో మనం వినబోతున్నటువంటి సినిమా పాటలు ఏంటంటే మాత్రం 2002 విడుదలైనటువంటి సినిమా, మరి కరుణాకరన్ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమా, హారిస్ జయరాజ్ గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమా. మరి ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ గారు చాలా స్లిమ్ అయిపోయారు అండ్ ఒక రాక్ స్టార్ లా కనిపించారు. నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను

ఏ సినిమా గురించి చెప్తున్నాను, కరుణాకరణ్ గారు, హారిస్ జయరాజ్ గారు, వెంకటేష్ గారు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. అది కూడా ఒక మ్యూజికల్ సినిమా అంటే మాత్రం ఠక్కున మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమా. వండర్ఫుల్ వండర్ఫుల్ మెసేజ్తో కూడినటువంటి వచ్చినటువంటి సినిమా వాసు. సో మరి వాయిస్ ఆఫ్ ది యూత్, మరి ఈ సినిమాలోనే పాటల్ని ఇవాల్టి మన ఏకచిత్ర గానంలో మనం వినేసేద్దాం. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నటువంటి ఈ పాట మీ అందరి కోసం, ఏకచిత్ర గానంలో మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలపై రుద్దకూడదు అన్న సందేశాన్ని తెలుపుతూ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా మ్యూజికల్గా రూపొందించినటువంటి చిత్రమే వాసు. మరి ఈ వాసు చిత్రం నుంచి ఇవాల్టి మనం ఏకచిత్ర గానంలో పాటలు వింటున్నాం కదా. సో మరి వెంకటేష్ భూమిక గారు జంటగా నటించినటువంటి ఈ మూవీని డైరెక్ట్ చేశారు కరుణాకరణ్ గారు. అండ్ హారిస్ జయరాజ్ గారు ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ ఒక హైలైట్ అయితే, అటు యూత్, ఫ్యామిలీ, మాస్, ఇలా అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకునేలా హారిస్ జయరాజ్ గారు ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

సింగర్స్ కేకే తిప్పు కలిసి పాడినటువంటి పాట. మరి ఇవాళ మన ఏకచిత్ర గానంలో మనం వింటున్నాం, వాసు సినిమాల నుంచి పాటలు వింటున్నాం. అండ్ ఇంతకుముందు మీరు విన్నటువంటి పాట, సినిమా విడుదల 24 ఇయర్స్ అవుతున్నా ఇంకా ఈ సినిమాలోని పాటలు చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అండ్ అటు ట్రెండింగ్గా ఉంటాయి, మెలడీగా ఉంటాయి, అండ్ హార్ట్ టచ్చింగ్గా ఉంటాయి. మరి ఈ సినిమాలోని మరొక మంచి పాట మీ అందరికోసం వినిపిస్తున్నాను. అండ్ ఈ ట్యూన్ వింటే మాత్రం ఎస్, అలా వెళ్ళిపోవాల్సిందే పాటను వింటూ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674

0: 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జిస్ట్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఏకచిత్రగానంలో ఇవాళ మనం వింటున్నాం 2002 విడుదలైనటువంటి వాసు చిత్రం నుంచి పాటలు వింటున్నాం. మరి ఇంతకుముందు మీరు విన్నటువంటి పాట దేవన్ పాడినటువంటి కనిపించావులే ప్రియ పాట విన్నారు. మరి నెక్స్ట్ రాఘవేంద్ర గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట వాసు చిత్రం నుంచి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గానంలో ఈరోజు మనం వింటున్నాం వాసు. మరి ఈ చిత్రం నుంచి హరీష్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి ఈ చిత్రానికే ఒక హైలైట్గా నిలిచినటువంటి పాట వాసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాడన తీయగా అనే పాట. మరి ఈ పాట మీ అందరి కోసం ఏకచిత్ర గానంలో వాసు చిత్రం నుంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ఓసో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఏకచిత్ర గానంలో ఈరోజు మనం విన్నాం మరి వాసు చిత్రం నుంచి హారిస్ జయరాజ్ గారు కంపోజ్ చేసినటువంటి పాటల్ని. సో మరి నీలం సమయం 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. మరి సినీ గీతాలు విందాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కి అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఓం శాంతి. శ్రీమతి ఎస్ జానకి గారికి శ్రద్ధాంజలి. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. గాన కోకిల శ్రీమతి ఎస్ జానకి గారు ఈరోజు 88వ ఏట మనల్ని విడిచి వెళ్ళిపోయారు. 4 దశాబ్దాలకు పైగా 4 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పదాలను తన గానంతో 10 కాలాల పాటు అందరి హృదయాల్లో పదిలపరిచిన గాన కోకిల ఎస్ జానకి. వారు పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకమే. ఇప్పుడు వెన్నెల్లో గోదారి, ఎస్ జానకి గారి గానమాధురి ప్రత్యేక కార్యక్రమం పునఃప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వెన్నెల్లో గోదారి జానకి రాగమాధురి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజలక్ష్మి.

తన స్వరమాధుర్యంతో ప్రేక్షకులను మైమరపించిన ఎస్ జానకి గారు గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని పల్లపట్ల అనే గ్రామంలో సిస్టా శ్రీరామమూర్తి సత్యవతి దంపతులకు 1938 ఏప్రిల్ 23న జన్మించారు. జానకి గారి అసలు పేరు సిస్టా శ్రీరామమూర్తి జానకి. తన తండ్రి ఉద్యోగరీత్యా తరచూ బదిలీలు కావడంతో తన బాల్యం రాజమండ్రి సిరిసిల్లలలో గడిచింది. జానకి గారికి చిన్నతనం నుంచే సంగీతం అన్నా పాడటం అన్నా డ్యాన్స్ అన్నా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే రేడియోలో వచ్చే పాటలు వింటూ వాటిని ఆలాపన చేసేవారు. అది గమనించిన తన తల్లి తన అక్కలతో పాటు సంగీతం నేర్చుకోవడానికి రాజమండ్రిలో ఉన్న నాదస్వర విద్వాంసులు గాడవల్లి పైడిస్వామి వద్దకు సంగీతం నేర్చుకోవడానికి పంపించేవారు. వారి వద్ద శాస్త్రీయ సంగీతంలో కొన్ని నెలలు శిక్షణ తీసుకున్నారు జానకి. ఆ తర్వాత తన తండ్రి ఉద్యోగరీత్యా సిరిసిల్ల బదిలీ కావడంతో అక్కడ క్రాంతి కళామండలి అనే సంస్థలో జానకమ్మ తన 13వ ఏట నుంచి గాయనిగా పనిచేస్తూ వచ్చారు. అదే సమయంలో రాయలసీమలో కరువు రావడంతో ఆ సంస్థ ద్వారా అనేక కచేరీలు చేసి వచ్చిన మొత్తం విరాళంగా పంపించేవారు. సంగీతంపై ఉన్న ఇష్టంతో జానకి చదువు అంతగా కొనసాగలేదు. రేడియోలో వచ్చే తెలుగు హిందీ పాటలు వింటూ అనేక పాటల పోటీల్లో పాల్గొనేవారు. జానకి గారికి లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, పి సుశీల, పి లీల అంటే ఎంతో ఇష్టం. వారి పాటలనే ఎక్కువగా పాటల పోటీల్లో పాడేవారు. అదే సమయంలో తన తల్లి చనిపోవడంతో హైదరాబాద్లో ఉన్న తన అక్క వద్దకు రావడం జరిగింది. జానకి గారు అక్కడ మెహబూబ్ అనే ఆర్కెస్ట్రాలో లైట్ మ్యూజిక్ పాడేవారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో వారు 1956లో లైట్ మ్యూజిక్ పోటీలు నిర్వహించినప్పుడు జానకి గారు పాల్గొని ఆ పాటల పోటీల్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఫైనల్ కాంపిటీషన్ మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించినప్పుడు అక్కడ ద్వితీయ బహుమతి గెలుపొంది నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు.

గారి చేతుల మీదుగా ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. తన జీవితంలో మరచిపోలేని రోజు అని జానకి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జానకి గారి స్వర ప్రతిభ గురించి తెలిసిన తన మేనమామ తనని గాయనిగా చేయాలని ఏవిఎం వారికి లెటర్ రాయడం జరిగింది. వెంటనే ఏవిఎం వారు స్పందించి జానకిని ఆడిషన్స్ కి రమ్మని లెటర్ రాయడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు జానకమ్మ మద్రాసు వెళ్లడం, అక్కడ ఏవిఎం వారు నిర్వహించిన ఆడిషన్స్ లో సెలెక్ట్ కావడంతో తనని స్టాఫ్ ఆర్టిస్ట్ గా తీసుకోవడం జరిగింది. జానకి స్వరమాధుర్యాన్ని విన్న సంగీత దర్శకులు టి చలపతిరావు విధియన్ విలయాట్ అనే తమిళ చిత్రంలో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. కొన్ని కారణాల చేత ఆ సినిమా విడుదల కాలేదు. అదే సమయంలో దర్శక నిర్మాత కెబి తిలక్ 1957లో ఎమ్మెల్యే చిత్రాన్ని నిర్మిస్తూ ఆ సినిమాలో ఘంటసాల గారితో కలిసి విషాద గీతాన్ని పాడే అవకాశాన్ని ఇచ్చారు. అలా ఎమ్మెల్యే చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు జానకమ్మ. విషాద గీతంతో మొదలైన తన స్వర ప్రయాణం, ఆ పాట తర్వాత కూడా అనేక విషాద గీతాలను ఆలపించిన ఆ తర్వాత వారి స్వర ప్రయాణం ఒక గంగా ప్రవాహంలా కొనసాగి అనేక సుమధుర గీతాలను గానం చేశారు. తొలి ఏడాదిలోనే 6 భాషల్లో 100కు పైగా పాటలను పాడడం జరిగింది.

పెండ్యాల స్వరకల్పనలో మొదలైన జానకమ్మ సినీ ప్రస్థానం, మరల పెండ్యాల గారి బావ మరదళ్లు చిత్రంలో పాడే అవకాశం ఇచ్చారు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో అంటూ సాగిన ఆరుద్ర పద సాహిత్యాన్ని తన గొంతుతో భావాన్ని పలికించి ఒక అపురూపమైన గీతంగా నిలిపారు మన అంతరంగాన.

తర్వాత శ్రీకృష్ణ తులాభారంలో కరుణించవే తులసిమాత అనే గీతాన్ని సుశీలమ్మగారితో కలిసి ఆలపించారు. వారిద్దరూ కలిసి పాడిన పాటల్లో ఇది అద్భుతమైన గీతం. అలాగే శ్రీకృష్ణ సత్యలో కలగంటిని కలగంటిని ఓచెలియా, ప్రియా ప్రియా మధురం వంటి ప్రణయ మాధుర్యాలను అతి మధురంగా ఆలపించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు.

దానవీర శూర కర్ణ చిత్రంలో ఓ కురు సార్వభౌమ, తెలిసెనులే ప్రియరసిక వంటి గీతాన్ని సుశీలమ్మతో కలిసి ఆలపించారు. అదేవిధంగా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ చిత్రంలో వల్లభ ప్రియవల్లభ, కుశలమా కుశలమా వంటి ప్రణయ గీతాల్లో పింగళివారు చేసిన పద ప్రయోగాలకు జానకి గారి మృదుమధుర స్వరం వీణుల విందు చేసింది. వల్లభ ప్రియవల్లభ పాట విన్న సినారే గారు, అమ్మా నీ గాత్రం సన్నాయిలాగా ఉందని ప్రశంసించారట. అది

సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు ఇచ్చిన అవకాశాలు జానకి గారిలోని బహుముఖ ప్రజ్ఞను వెలికితీశాయి. విభిన్న శైలిలో సాగే ప్రతి పాటను ఆయన సంగీతంలోనే ఆలపించారు జానకి. బిఎన్ రెడ్డి గారు జానకమ్మను ఒక ఫంక్షన్లో చూసి తన వద్దకు వెళ్లి మా సినిమాలో పాటలు పాడతావా అని అడిగారట. వెంటనే జానకి గారు అంగీకరించారు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పూజాఫలం చిత్రంలో అద్భుతమైన పాటలను ఆలపించారు జానకి. పగలే వెన్నెల అనే గీతాన్ని హిందోళ రాగంలో ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన సినారే భావుకథ. పగలే వెన్నెల జగమే ఊయల అంటూ మృదువుగా పల్లవించిన ఈ గీతం పియానో స్వరాలకు జానకమ్మ గళం కూడా జతకలిసి నిజంగానే వెండితెరపై పగలే వెన్నెల కురిపించారు.

ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన రంగులరాట్నం చిత్రంలో అలివేలు మంగమ్మను వేడుకునే దాశరథి సాహిత్యం. ఘంటసాల గారు జానకి గారితో కలిసి నడిరేయి ఏ జాములోనా అనే దయార్ద్ర గీతాన్ని శ్రోతల మదిని కదిలించేలా ఆలపించారు.

పాడడం జరిగింది. ఆ చిత్రంలో పగలైతే తొరవేరా, రాత్రి నా రాజూరా అనే గీతాన్ని తన శ్రావ్యమైన గాత్రంతో ప్రేక్షకుల మనసుని మైమర్పించేలా గానం చేశారు స్వరకోకిల జానకమ్మ. ఇలా ఎన్నో వైవిధ్యమైన గీతాలను వారి స్వరకల్పనలో ఆలపించారు.

జానకిగారి స్వరప్రస్థానం 1957లో ప్రారంభమయ్యాక అనేక గీతాలను ఆలపించడం జరిగింది. కాని తనకి బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన పాట మాత్రం మురిపించే మువ్వలు చిత్రంలోని నీలీల పాడిద దేవ కొంజం సాలంగై అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు. ఈ పాటని తమిళ్లో పాడించడానికి ఆయన అనేక గాయనీమణుల స్వరాలను పరీక్షించారు. పాట కంటే ముందుగా నాదస్వరాన్ని రికార్డు చేయడం వల్ల దానికి అనుగుణంగా పాడే గాత్రం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు గాయని పి లీల సూచన మేరకు ఆ పాటను జానకి గారితో పాడించారు. ఆరుద్ర శాస్త్రీయ సాహిత్య రచనను సుబ్బయ్య నాయుడు అభిరి రాగంలో స్వరపరచగా జానకమ్మ శ్రీ కరుక్కురచి పి అరుణాచలం నాదస్వరంతో సమానంగా పోటీపడుతూ స్వరాలను రాగాలను ఉచ్చస్థాయిలో ఆలపించి తన స్వరాలాపనతో పండితుల పామరుల యొక్క ప్రశంసలు అందుకోవడమే కాకుండా తన పాటతో పరవశింపజేశారు. అప్పట్లో ఈ గీతం సృష్టించిన సంచలనం సినీ పరిశ్రమలో జానకమ్మ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా అనేక అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చేలా చేసింది.

ఆ పాట తరువాత జానకి పాడిన అనేక ప్రయోగాత్మక గీతాల్లో ఎన్నో గమకాలను అద్భుతంగా పలికించారు. ముత్యాల పల్లకిలో ఎం బాలమురళి

శ్రీకృష్ణతో కలిసి 5 రాగాలను ఆలపించారు జానకి. కన్నడ చిత్రం సన్నాయి అప్పన్నలో ప్రముఖ షెహనాయి విద్వాంసులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్తో పోటీపడుతూ ఆమె ఆలపించిన పాటలు ఆమెలోని సంగీత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఇదే చిత్రం తెలుగులో కూడా సన్నాయి అప్పన్నగా వచ్చి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అలాగే ప్రఖ్యాత విద్వాంసులు హరిప్రసాద్ చౌరాసియా వేణువుతో, అలాగే ఎంఎస్ గోపాలకృష్ణన్ వయోలిన్తో జానకమ్మ గళం కలిపి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో పాటలను ఆలపించారు.

మోముపైన చెరు మందహాసంతో, నింగీనేలా మురిసేలా తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి మెలోడీ క్వీన్ గా పేరుగడించారు జానకి. తనకి 24 ఏళ్లకే అస్తమా రావడంతో పాటలు పాడుతున్నప్పుడు ఎన్నోసార్లు చాలా ఇబ్బంది పడ్డా కూడా తన స్వరంలో అది కనిపించకుండా గొంతును తనకి తగిన విధంగా మలుచుకొని విభిన్న రకాల గీతాలను ఆలపించి తనను ఎవరూ గెలవలేని ప్రత్యేక స్వరం అని నిరూపించుకున్నారు జానకి. పూజాఫలం చిత్రంలో శివదీక్షా పరురాలను అనే గీతం, అలాగే శంకరాభరణం చిత్రంలో సామజవరగమన గీతాలు ఆలపిస్తున్నప్పుడు ఇబ్బంది పడినా ఆ పాటలను ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఆ తీరును ఎవరూ పాడలేరు, అది జానకి గారికి మాత్రమే సాధ్యం. అందుకే తను గానం చేసిన ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలు ప్రేక్షకులకు అపూర్వమైన మధురానుభూతిని కలిగించడమే కాకుండా అజరామరాలుగా నిలిచాయి.

తగిన విధంగా తన గొంతును సవరించుకుని ఆలపించేవారు. చిన్న వయసు వారికి పాడవలసి వస్తే తన గొంతును సవరించుకుని వారికి తగిన విధంగా గానం చేసేవారు జానకి. బాలమిత్రుల కథ చిత్రం కోసం, సినారే స్నేహం కోసం అల్లిన సాహిత్యాన్ని జానకమ్మ తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోశారు. అలాగే సప్తపది చిత్రంలో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే గీతాన్ని కూడా మధురంగా ఆలపించారు.

0: అలాగే వయసు పైబడిన వారికి కూడా వారికి తగ్గట్టుగా పాడేవారు జానకి. వారు పాట పాడితే ఎలా ఉంటుందో అదేవిధంగా జానకి గారు తన గళంలో పలికించేవారు. అదేవిధంగా ఒకేసారి తన గొంతులో విభిన్న రకాల గాత్రాలతో జానకమ్మ పాడగలరు, మాట్లాడగలరు. అవి వారి సహజ అలంకారాలు. అందుకే వారి స్వరం అద్భుతం, అమోఘం.
1: దండాలు సామే,
2: దండాలు సామే,
1: దండాలు సామే, దండాలు సామే.

0: కొండలో.
1: సంగీత నృత్యాభినయం వేళ జానకి గారు ఎన్నో సందర్భోచితమైన ప్రత్యేక గీతాలను చాలా అద్భుతంగా పాడటం జరిగింది. నృత్యం సంగీత వాయిద్యాలకు ధీటుగా తన స్వరం కలిపి తన గానామృతంతో ప్రేక్షకుల తనువుతో పాటు మనసును పులకింపజేసేవారు. నర్తనశాల, ఇదాలోకం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, శ్రీమద్ విరాట పర్వం, సాగర సంగమం, సప్తపది, మయూరి మొదలైన చిత్రాల్లో జానకి ఆలపించిన కొన్ని పాటల్లో ఆర్ద్రత కనిపిస్తే మరికొన్ని పాటల్లో తన గాత్రంలో ధీరత్వం కనిపిస్తుంది. అందుకే జానకమ్మ ఆలపించిన ఆ సుస్వరాలు ఎప్పటికీ ఆణిముత్యాలు.

జానకి గారు ఎలాంటి పాటను ఆలపించినా అది ప్రేక్షకుల హృదయాలను తాకి వారి మనసులకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అది ఆనందమైనా ప్రేమభావమైనా విషాదమైనా భక్తిభావమైనా తన గొంతులో అద్భుతంగా పలికించి సంగీత ప్రియులకు తన పాటతో ఒక మధురానుభూతి కలిగిస్తారు. తను పాడిన ఎన్నో వైవిధ్యమైన గీతాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోపయ్య నలనా అంటూ

వెన్నెల్లో గోదారి అందం అంటూ తన స్వరంలో ఆవేదన వినిపించినా, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అంటూ తన గాత్రంలో ప్రణయమాధుర్యాన్ని ఒలికించినా,

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అంటూ యవ్వనంలో ఉన్న అమ్మాయి మనసును తన గొంతులో అద్భుతంగా ఆవిష్కరించారు జానకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల పాటలు తన స్వరంలో మధురంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాయి.

వారు ఏ పాట పాడినా ప్రతి అక్షరాన్ని పదాన్ని స్పష్టమైన ఉచ్చారణతో ఆరోహణ అవరోహణ క్రమాలను తన గొంతులో సవరించుకుంటూ నటీమణుల భావాలకు తగ్గట్టు సందర్భానుసారంగా మధురంగా ఆలపించడం జానకి గారికి మాత్రమే తెలిసిన ఒక నైపుణ్యం. అందుకే గాన సరస్వతిగా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు స్వరకోకిల జానకమ్మ.

జానకి, టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో భావోద్వేగ భరితమైన పాటలను భావగర్భితంగా ఆలపిస్తుంటే తన గాత్రంలో ఒక గాంభీర్యత, ఒక ఆవేదన తారాస్థాయిలో వినిపించేది. ప్రతిఘటన చిత్రంలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అంటూ జానకి ఆలపించిన తీరు అమోఘం. ఈ పాటను చాలా అద్భుతంగా ఆలపించి నంది అవార్డు అందుకోవడం జరిగింది. ప్రస్తుత ప్రకృతి కాలానికి సరైనటువంటి గీతం ఇది.

అలాగే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన అరుణకిరణం చిత్రంలో ధన్వంతరి వారసులం అంటూ తన స్వరంలో ఆవేదన ఆర్తన పలికించారు జానకి. జానకి గారు ఆలపించిన ఇలాంటి గీతాలు ఎప్పటికీ ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ.

నవరసాలను తన స్వరంలో ఒలికిస్తూ సంగీత సాహిత్యాలకు అనుగుణంగా జానకి పాడేవారు. వయసు పైబడుతున్నా ఆ ప్రభావం తన వాణిపై పడకుండా చూసుకుని తన సుమధురమైన స్వరంతో 5 తరాల నటీమణులకు చక్కని పాటలు పాడారు. ఏ తరం నటీమణికైనా సరిపోయేటట్లు తన స్వరాన్ని సవరించుకుని మధురంగా ఆలపించేవారు. అందుకే 80వ దశకంలో సుశీల గారి కంటే జానకి గారే ఎక్కువగా పాటలు పాడడం జరిగింది.

తన సుదీర్ఘ సినీ స్వర ప్రస్థానంలో భారతీయ భాషలతో పాటు పాశ్చాత్య భాషలైన జపనీస్, జర్మనీ వంటి భాషల్లో 45,000కు పైగా పాటలు పాడటమే కాకుండా సహగాయని గాయకులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ గీతాలను ఆలపించారు. ఘంటసాల, ఎం బాలమురళీకృష్ణ, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులతో కలిసి పాడిన ప్రతి యుగళగీతం అజరామరం.

నేపథ్య గాయనిగా పెండ్యాల స్వరకల్పనలోనే తెరంగేట్రం చేసిన జానకి, ఆ తర్వాత ఎస్ రాజేశ్వరరావు, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, ఎస్పి కోదండపాణి, టి చలపతిరావు, ఎంఎస్ విశ్వనాథన్, రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు, సత్యం, కెవి మహదేవన్, చక్రవర్తి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకుల చిత్రాల్లో జానకమ్మ మరపురాని గీతాలను గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారైతే జానకమ్మ గాత్రానికి మంత్రముగ్ధులై ఎన్నో పాటలు తన స్వరకల్పనలో పాడించుకున్నారు.

సంగీత దర్శకులు సత్యంగారి స్వరకల్పనలో కూడా జానకమ్మ ఎన్నో మంచి పాటలను ఆలపించారు. బాలమిత్రుల కథ, కన్య వయస్సు, రామచిలుక, కార్తీక దీపం మొదలైన చిత్రాల్లో జానకి పాడటం జరిగింది. కార్తీక దీపం చిత్రంలో నీ కౌగిలిలో తలదాచి అనే పాటను రికార్డింగ్ అనుకున్న సమయంలో జానకి గారి భర్తకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాంతో జానకి గారు పాట పాడడానికి వెళ్లను అంటే తన భర్త నచ్చచెప్పి పంపించడం జరిగింది. ఈ పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తన భర్తను తలుచుకుంటూనే ఆ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి చాలా సహజంగా ఆలపించారు. రచయిత గోపిగారు భార్యాభర్తల అనురాగం గురించి అద్భుతమైన సాహిత్య రచన చేస్తే సత్యం స్వరాలు అందించారు. ఈ యుగళగీతాన్ని వింటున్న వారి అంతరంగాలను స్పృశించే విధంగా ఇద్దరూ చాలా మధురంగా ఆలపించారు.

జానకి గారు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లో అత్యధిక పాటలు పాడారు. వారి స్వరకల్పనలోనే జానకి గారు తొలి జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో సోలో పాటలతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి అనేక సూపర్ హిట్ యుగళగీతాలను ఆలపించారు జానకి.

ఇక క్లబ్ సాంగ్స్ అంటే మనకు మనసులో మెదిలే పేరు ఎల్ఆర్ ఈశ్వరి. ఎల్ఆర్ ఈశ్వరి తర్వాత అత్యధిక క్లబ్ సాంగ్స్ పాడింది జానకి గారే. ఆ పాటలను గానం చేస్తుంటే వారు పాడే విధానంలో ఏదో తెలియని ఒక గమ్మత్తు ఉంటుంది. అలాంటి పాటలతో కూడా ప్రేక్షకులను ఉరువు తలుగించారు జానకి.

ఎటువంటి పాటనైనా వినసొంపుగా శ్రావ్యంగా మధురంగా పాడగలరు జానకి. జానపద పాశ్చాత్య శాస్త్రీయ శైలిలో తన గళం అల్లుకుపోతుంది. ఏ భాషలో పాడినా దాన్ని అర్థం చేసుకుని సునాయాసంగా గానం చేసేవారు. అంతలా ఆలపించడం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం జానకమ్మకు దేవుడిచ్చిన గొప్ప వరం. తను గాయనిగానే కాకుండా ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా సంగీత దర్శకురాలిగా రాణించారు. చందమామ రావే, జడ్జిమెంట్ వంటి చిత్రాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలాగే ఉషాకిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేశారు.

జానకి గారు ఎన్నో ప్రైవేటు భక్తి గీతాలు ఆలపించడమే కాకుండా కొన్ని భక్తి గీతాలను త్యాగరాజ కృతులు, మీరా భజనలు స్వీయ సంగీత దర్శకత్వంలోనే పాడి కృష్ణరవలి, నాదప్రవాహం, షిరిడీ సాయి గీతమాలిక వంటి పేర్లతో క్యాసెట్లను విడుదల చేశారు. అదేవిధంగా తను శాస్త్రీయ సంగీతం పూర్తిగా నేర్చుకోకపోయినా ఆ శైలిలో చాలా అద్భుతంగా గానం చేసేవారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో వరుసగా 3 సార్లు గాత్ర కచేరీ చేయడం తన జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపిక. 5 దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచిన జానకి గారిని ఎన్నో అవార్డులు, సన్మానాలు వరించాయి. 4 జాతీయ అవార్డులు, 10 నంది అవార్డులు అందుకోవడమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన పలు అవార్డులు, అలాగే హిందీ చిత్రంలో పాడిన పాటకుగాను ఫిలింఫేర్ అవార్డు, పి సుశీల జాతీయ అవార్డు, 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించగా దాన్ని సున్నితంగా తిరస్కరించారు జానకమ్మ. అలాగే 2019లో కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరిట జాతీయ అవార్డు ప్రవేశపెట్టినప్పుడు తొలి అవార్డును జానకి గారికి ప్రదానం చేయడం మరో విశేషం. అలాగే మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి.

జానకి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కృషి, పట్టుదల, సాధనతో తనని తాను మలుచుకుంటూ కష్టాలను ఒడిసిపట్టుకుని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తన స్వరంలో 17 భాషల్లో ఎన్నో మరపురాని గీతాలను గానంచేసి తనకంటూ ఒక వరవడిని, ఒక ప్రత్యేకతను శ్రోతల హృదయాల్లో ఏర్పరచుకున్నారు. ఒక గాయనిగా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి తన కృషి, పట్టుదలతో పాటు తన భర్త ప్రోత్సాహం ఎంతగానో ఉండేది.

సంగీతం సాహిత్యంతో పాటు జానకమ్మ గళం కలిస్తే ఆ గీతం ఒక అమృత వర్షిణి. రచయిత రాసిన సాహిత్యాన్ని, సంగీత దర్శకుడి బాణిని జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని ఆ పాటను చాలా అర్థవంతంగా, భావయుక్తంగా ఆలపించేవారు. ఎన్నో ప్రణయ కావ్యాలకు వారి స్వరం జీవం పోసింది. ఎన్నో మెలడీ గీతాలను తన స్వరంలో మృదువుగా గానం చేసే జానకిని ప్రేక్షకులు మెలడీ క్వీన్ గా అభివర్ణించేవారు. అందుకే సినీ జగత్తులో జానకి గారి గళం విశిష్టమైంది, అపూర్వమైంది. ఎన్ని తరాలైనా తను పాడిన పాటలు చిరకాలం ప్రేక్షకుల హృదయాలను సమ్మోహనపరుస్తూనే ఉంటాయి. అందుకే సంగీత ప్రపంచానికి తన గాత్రం ఒక అద్భుత వరం. తన గళం అనన్య సామాన్యం, ఎంతకాలమైనా నిత్యనూతనం. తన సమ్మోహన గాన మాధుర్యామృతాలు కోట్లాది ప్రేక్షకుల హృదయ పలకాన చెరిగిపోని స్వరస్మరణీయాలు.

0: మీరింతవరకు వెన్నెల్లో గోదారి, జానకి రాగమాధురి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్ర కుమార్, వ్యాఖ్యానం నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య క్షేత్ర దర్శనం వింటారు. 7:15 నుంచి 7:30 ఇది మన చట్టం. 7:30 నుంచి 8 గంటల మధ్య మీరు వింటారు జనరంజని. అనంతరం 8 గంటల నుంచి 8:15 మధ్య సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. అనంతరం 8:15 నుంచి 9 గంటల మధ్య జనరంజని. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఇవి రేపు ఉదయం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతటికొక సెలవు. నమస్కారం. జై హింద్.